ఇద ప్రశంసౌ యౌ మధ్వ ఉత్సహితి భోగ్యతయాప్యుపాకౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ

శిశోరమృతాయ మానం ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ మునినామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించనున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడ కలెక్టరేట్లో మేళా నిర్వహణపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పున్నవిఘాట్లో 600 స్టాళ్లతో మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 2500 మంది మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులు, గ్రామీణ కళాకారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని తెలిపారు. చేనేత, హస్తకళలు, ఆహార పదార్థాలు, సహజ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరిస్తూ,
1: 10 లక్షలు 20 లక్షల పైన ఆదాయం సంపాదించే వాళ్లను కూడా మహిళల్ని తయారు చేయాలి, గ్రామాల నుంచి స్వయం ఉపాధి కల్పించాలనేటువంటిది మరొక ఉద్దేశం. రూరల్ ఆంటర్ప్రెన్యూర్స్ నేషనల్ సరస్ మేళా ఇప్పుడు కూడా ఢిల్లీలో జరుగుతుంది. ఫస్ట్ టైం మొన్న గుంటూరులో మనం అవుట్ సైడ్ ఒక స్మాల్ స్కేల్లో 300 స్టాల్స్ తో చేసాం, చాలా సక్సెస్ అయింది. నెక్స్ట్ విజయవాడలో ఈరోజు 600 స్టాల్స్ తోటి మొట్టమొదటిసారిగా నేషనల్ ఈవెంట్ ని విజయవాడలో కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఇది అక్టోబర్ 8వ తారీఖు నుంచి మొదలవుతుంది.
0: వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో నిన్న జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గుజరాత్ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని కోరారు. వేగం, విధానాల్లో స్థిరత్వం, మెరుగైన సేవలు పెట్టుబడిదారులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 23 రంగాల వారీగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇంధన, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మా, రక్షణ, డ్రోన్లు, ఆక్వా తదితర రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి పనిచేస్తే మరిన్ని అవకాశాలు సృష్టించవచ్చని మంత్రి అన్నారు. ఆర్యదాన్ మొహమ్మద్ స్ఫూర్తితో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. కేరళంలోని నిలంబూర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆర్యదాన్ మొహమ్మద్ 2026 అవార్డును నిన్న స్వీకరించారు. అలప్పుజా పార్లమెంటు సభ్యులు కెసి వేణుగోపాల్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్యదాన్ మొహమ్మద్ గొప్ప రాజకీయ నాయకుడని, 8 సార్లు శాసనసభ్యులుగా, 4 సార్లు మంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు. దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక, వ్యవసాయ, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులకు లేఖలు రాశారు. తెలంగాణలో 129,000 హెక్టార్లలో 88,621 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల దేశీయ పామాయిల్ ధరలు, తద్వారా రైతులకు లభించే FFB ధరలపై ప్రభావం పడే అవకాశముందని పేర్కొన్నారు. రైతులను ఆయిల్ పామ్ వైపు ప్రోత్సహిస్తూ ధరలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ పరిధిలోని 3-4 వార్డుల్లో 13,26,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ,
2: రామచంద్రపురం టౌన్ లో ప్రత్యేకించి 75 కోట్లతో 2.5 సంవత్సరాలు వివిధ వర్క్లు ఇవ్వడం జరిగింది. అలాగే సిఎస్ఆర్ కూడా పెట్టడం జరిగింది. సుమారు 75% టౌన్ లో డెవలప్మెంట్ పూర్తిగా చేయడం జరిగింది. మిగిలిన 25% రానున్న కాలంలో కంప్లీట్ చేసి సువర్ణ రామచంద్రపురం టౌన్ గా తీర్చిదిద్దామని మీకు తెలియజేసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఏఐ సాంకేతికను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 130కి పైగా పర్యాటక ప్రాంతాల్లో ఏఐ క్యూఆర్ కోడ్లను అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. వీటి ద్వారా 130కి పైగా భాషల్లో పర్యాటకులకు సమాచారం అందుతుందన్నారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ది గోదావరి కాల్స్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జాతీయవాది, దేశభక్తుడు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి ఈరోజు. 1867 సెప్టెంబర్ 26వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. లక్ష్మీనరసింహం సంఘసేవతో పాటు దేశమాత, మనోరమ, సరస్వతి వంటి పత్రికలను స్థాపించి వాటిని సాంఘిక రాజకీయ చైతన్య అస్త్రాలుగా వినియోగించి స్వాతంత్రోద్యమం పట్ల ప్రజలను జాగృతం చేశారు. పత్రికా నిర్వహణతో పాటు పలు రచనలు చేశారు. ఆయన రచించిన గయోపాఖ్యానం నాటకం, గణపతి నవల బహుళ ప్రాచుర్యం పొందాయి. సామాజిక పరిణామాలను చరిత్రకారుడిగా తన రచనల్లో పొందుపర్చిన చిలకమర్తి లక్ష్మీనరసింహం 1946 జూన్ 17వ తేదీన తన 79వ ఏట కన్నుమూశారు. వాతావరణం. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్లోని నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం, కాటన్ బ్యారెడ్

కాలేజ్ వద్ద నిన్న సాయంత్రానికి గోదావరి ఇన్ఫ్లో 4.11 లక్షల క్యూసెక్కులుగా ఉందని చెప్పారు. ఈరోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశముందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశముందన్నారు. కృష్ణానదిలో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరుగుతున్న మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్లో వైజాగ్ ఫైర్బర్డ్స్ను 27 పరుగుల తేడాతో ఓడించి గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు ఫైనల్కు చేరింది. సాయంత్రం జరిగిన మ్యాచ్లో అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టుపై రాయలసీమ జెన్స్టార్స్ 32 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్కు చేరింది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్లో గోదావరి గోల్డెన్ ఈగల్స్, రాయలసీమ జెన్స్టార్స్ జట్లు పోటీ పడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, న్యూస్ ఆన్ ఏఐఆర్ .gov.in వెబ్సైట్, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్,
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: సమయం 7:05 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
5: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశాన్నుద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడగా దేశంలోని మహిళల్లో స్వావలంబన కూడా పెరిగిందని, ఆర్థిక సాధికారత భారతీయ మహిళల సొంతమవుతోందని అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో వర్చువల్గా జరిపిన సంభాషణలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా, కాశీ ఆ విలువలను సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అందిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. మాటామంతి సందర్భంగా సేవాయాత్రికులు ప్రధానమంత్రితో తమ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు. ఈ అనుభవాలను డైరీలలో నిక్షిప్తం చేసుకోవాలని ప్రధాని వారికి సూచించారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాన్నుద్దేశించి మంత్రి ప్రసంగిస్తారు. సదస్సు నేపథ్యంలో జయశంకర్ ఇప్పటికే పలు బహుముఖ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. గల్ఫ్, రెడ్ సీ, బ్లాక్ సీల్లో తిరగాడే నౌకా వాణిజ్య ఓడలపై, నావికులపై ఇటీవల కాలంలో వరుస దాడులు జరుగుతుండటం పట్ల ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు చెదురుమదురు స్థాయి నుంచి నిత్య కృత్యాలుగా మారాయని, న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి

0: 81వ సదస్సు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ ప్రారంభ సదస్సులో చెప్పారు. నౌకా వాణిజ్య భద్రతను పెంపొందించేందుకు భారత్ లైబీరియాతో కలిసి పనిచేయనుందని ఈ సందర్భంగా జయశంకర్ చెప్పారు.
1: India and Liberia joined hands to propose the idea of establishing a group of friends on safety and security of shipping and seafarers. This would be a group that focuses on various aspects of maritime trade, safety and security. This group of friends consists of major ship-owning member states, countries with the largest number of ship registries, and those who provide the maximum numbers to seafaring. We would like to chart a trajectory for the group in a consultative manner.
0: ఐక్యరాజ్య సమితి సంస్కరణల్లో ఎంతమాత్రం పురోగతి లేకపోవడంపై జయశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రప్చర్స్ అండ్ ర్యాంపార్ట్స్ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ అ చేంజింగ్ వరల్డ్ పేరిట న్యూయార్క్ ఐరాస సర్వప్రతినిధి సభ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రతిబింబించేలా ఐరాస మారవలసిన అవసరం ఎంతైనా ఉందనన్నారు. సంస్థ ప్రవేశపెట్టే సంస్కరణలను బలపరచకుండా వ్యతిరేకత తెలుపుతూ సంస్థను వినియోగించుకునే సభ్యుల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకాభిప్రాయం ద్వారానే సంస్కరణలు సాధ్యమన్న వాదనను జయశంకర్ తోసిపుచ్చారు. ప్రజాస్వామ్య పద్దతిలో తీసుకునే నిర్ణయాలతో పోలుస్తూ దేశాలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించాలని, తదనంతరం ఓటింగ్ ద్వారా నిర్ణయాలను తీసుకోవాలని చెప్పారు. అర్థవంతమైన సంస్కరణలకు స్పష్టమైన ముసాయిదా అవసరమని అన్నారు. 1945లో 15 సభ్యులతో ఏర్పాటైన భద్రతా మండలి నేటి భౌగోళిక రాజకీయ వాస్తవాలను ధీటుగా ప్రతిబింబించడం లేదని భారత్ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఇందుకోసం శాశ్వత తాత్కాలిక సభ్యుల సంఖ్యను పెంచారని చెబుతూ వస్తోంది. ఇటీవల హిమాలయ ప్రాంతాల్లో మెరుపు వరదలు సృష్టించిన విధ్వంసం నేపథ్యంలో హిమాలయన్ క్లైమేట్ రీజియన్స్ మెకానిజం పేరిట నేపాల్, భారత్, చైనా దేశాలు హిమాలయ ప్రాంత భద్రతకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. సున్నితమైన హిమాలయ పర్యావరణాన్ని వాతావరణ మార్పులు విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయని ఐరాస సర్వప్రతినిధి సభ 81 సమావేశంలో నిన్న రాత్రి ప్రసంగించిన నేపాల్ ప్రధాని అన్నారు. శాటిలైట్ డేటా మార్పిడి, సాంకేతిక సమాచార వినిమయం, ముందస్తు హెచ్చరికలు వంటివి ఈ మూడు దేశాలు పంచుకోవాలని కోరారు. వరదల విలయం నేపథ్యంలో నేపాల్ దేశానికి సహాయం చేసిన భారత్ సహా అనేక దేశాలకు ఈ సందర్భంగా షా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవంలో మంత్రి ప్రసంగించారు. జల సమస్యలను పరిష్కరించేందుకు దేశాల మధ్య, సంస్థల మధ్య సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. క్షేత్రస్థాయికి పరిశోధన, అభివృద్ది ఫలితాలు చేరేందుకు వాటి అమలు తీరు కీలకమని మంత్రి చెప్పారు. జలజీవన్ మిషన్, నమామి గంగే, స్వచ్ఛ భారత్ మిషన్, జల సంచయ్ వంటి ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యేందుకు జన భాగీదారీ ఎంతో ముఖ్యమని మంత్రి అన్నారు. నీటి సంరక్షణ భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి చెప్పారు.
2: आज जलवायु परिवर्तन के कारण कहीं बाढ़ की चुनौती बढ़ रही है, कहीं सूखे और पानी की कमी का दबाव हो, ऐसे समय में हमें जल प्रबंधन को केवल आज की आवश्यकता नहीं बल्कि आने वाली पीढ़ियों की सुरक्षा से जोड़कर देखना होगा.
0: కార్యక్రమంలో పాల్గొన్న జలశక్తి శాఖ సహాయ మంత్రి వి సోమన్న నీటి సంరక్షణ పథకాలు కుటుంబాలకు పరిశుద్ధమైన, సురక్షితమైన తాగునీటిని అందించడంలో కీలకమని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ ద్వారా కోట్లాది గ్రామీణ భారతీయులకు పరిశుభ్రమైన నీరు అందుతోందని చెప్పారు. మరొక సహాయ మంత్రి రాజభూషణ్ చౌదరి మాట్లాడుతూ అభివృద్ది చెందిన భారత్ లక్ష్య సాధనలో సమర్థవంతమైన, సురక్షితమైన, సుస్థిరమైన నీటి వ్యవస్థలు అత్యవసరమని చెప్పారు. కేంద్రం మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లోని కల్లోలిత ప్రాంతాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మరో 6 నెలల పాటు పొడిగించింది. నిర్ణయం 1 అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుంది. మణిపూర్లో 13 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలను మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా AFSPAను విస్తరించింది.

నాగాలాండ్లో 9 జిల్లాల్లో ఏఎఫ్ఎస్పీఏను విస్తరించారు. ఈ జిల్లాలు దీమాపూర్, నియూలాండ్, చుమౌ కెడిమా, మోన్, కిఫోరే తదితరాలు. ఇక అరుణాచల్ ప్రదేశ్లో తిరప్, చాంగ్లాంగ్ లాంగ్డింగ్ జిల్లాలు, అస్సాం సరిహద్దులో ఉన్న నమ్సాయ్ జిల్లాలోని నమ్సాయ్, మహదేవ్పూర్, చౌకం పోలీస్ స్టేషన్లోకి పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో చట్టాన్ని విస్తరిస్తారు. అమెరికా తనకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల ఎత్తివేత, తమ ఓడరేవుల బహిష్కారం నిలుపుదల, కాల్పుల విరమణ తదితర చర్యలు చేపడితే హార్మోస్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, తమ అణు కార్యక్రమం గురించి చర్చించేందుకు వారం రోజుల కార్యక్రమానికి సిద్దమని ఇరాన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెలుపల విలేకరులతో మాట్లాడిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, అమెరికా తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే 7 రోజుల గడువు మొదలవుతుందని చెప్పారు. కాగా మధ్యవర్తులతో ఇరాన్ ప్రతిపాదన గురించి సకారాత్మక చర్చలు జరుపుతున్నామని అమెరికా వెల్లడించింది. మరోవైపు సౌదీ అరేబియా మాత్రం తాజా పరిణామాలు ఆశాజనకంగా లేవని స్పందించింది. క్రీడలు. జపాన్లో కొనసాగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత టాలీ 23కు చేరింది. 10,000 మీటర్ల పరుగుపందెంలో భారత రన్నర్ గుల్వీర్ సింగ్ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. మహిళల పోల్ వాల్ట్ ఈవెంట్లో మన క్రీడాకారిణి బరనికా ఎలంగోవన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. షార్ట్ పుట్లో మన్ప్రీత్ కౌర్ కూడా కాంస్యాన్ని దక్కించుకున్నారు. కబడ్డీలో మన పురుషులు, మహిళల టీంలు ఫైనల్స్కు చేరుకున్నాయి. అటు స్క్వాష్ ప్లేయర్లు కూడా పతకాలను ఖరారు చేసుకున్నారు. జోష్నా చిన్నప్ప, వేలవన్ సెంథిల్ కుమార్ మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్స్ కు చేరుకోగా అనాహత్ సింగ్, అభయ్ సింగ్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరుగుతున్న ఫిడే చెస్ ఒలింపియాడ్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ జర్మనీ ఆటగాడిపై 2.5, 1.5 పాయింట్ల తేడాతో గెలిచి పోటీలో భారత్ను 2వ స్థానానికి తీసుకెళ్లారు. దాంతో ఉజ్బెకిస్తాన్తో టైటిల్ పోరు సులభంగా మారే అవకాశం ఉంది. ప్రగ్గానంద, అర్జున్ ఎరిగైసి, నిహాల్ సరీన్ల మ్యాచ్లు డ్రాగా ముగేగా మహిళల విభాగంలో బి సవితా శ్రీ వరుస 7 విజయాల జోరుకు తెరపడింది. కోనేరు హంపి ఉజ్బెక్ క్రీడాకారిణి చేతిలో ఓటమి చవిచూడగా దివ్యా దేశ్ముఖ్, వెంటికా అగర్వాల్ తమ తమ పోటీల్లో గెలిచి భారత్కు 3-1 ఆధిపత్యాన్ని కట్టబెట్టారు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు, గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐరాస 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వామ్యుల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. మన స్టూడియోలో టైం చూస్తే 7 గంటలు దాటి 16:33 కా వస్తుంది అండ్ మనం ఎంజాయ్ అయిపోయాం కాఫీ టైంలోకి. అండ్ ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సాటర్డే అండ్ హ్యాపీ వీకెండ్. ఎనీవే, మరి ఈరోజు అస్సలు లేట్ చేయకుండా కాఫీ టైం అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈరోజు 2 ఇంపార్టెంట్ డే స్పెషల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అందులో మొదటి డే స్పెషల్ ఏంటి అంటే గనక ఒకటి భాద్రపద పౌర్ణమి అన్నమాట. సో ఈరోజు ముందుగా అసలు భాద్రపద పౌర్ణమి గురించి తెలుసుకుందాం. సో 2026 మన ఈరోజు సెప్టెంబర్ 26న భాద్రపద పౌర్ణమి అన్నమాట. సో పౌర్ణమి అంటే మనకు గుర్తొచ్చేది నిండు చంద్రుడు. మన భారతీయ సంప్రదాయంలో పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంది. సో ఈ రోజున చాలామంది కూడా దేవుణ్ణి పూజించడం, ఉపవాసం ఉండడం, దాన ధర్మాలు చేయడం వంటి

ఆచారాలు పాటిస్తారు. అయితే ఆచారాలు ప్రాంతం, కుటుంబ సంప్రదాయాలను బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. అండ్ భాద్రపద పౌర్ణమి మనకు ఒక మంచి విషయాన్ని కూడా గుర్తు చేస్తుంది. ఇంతకీ అది ఏంటి, ఇంకా భాద్రపద పౌర్ణమి గురించి బోల్డైన విషయాలు అయితే మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆచే దీపు.

మీరుంటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో భాద్రపద పౌర్ణమి గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో మన జీవితంలో కూడా వెలుగు ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా నిరాశ చెందకూడదు. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్టే కష్టాల తర్వాత మంచి రోజులు కూడా వస్తాయి. సో ఈ రోజున కుటుంబంతో కొంత సమయం గడపండి, పిల్లలతో మాట్లాడండి, పెద్దలతో మాట్లాడండి, కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయండి. ఈ మొబైల్ ఫోన్స్ని కొంచెం సేపు పక్కన పెట్టేసి చక్కగా కుటుంబంతో ప్రశాంతంగా గడపడం కూడా ఒక మంచి అలవాటే. అలాగే మనకు సాధ్యమైన ఒక మంచి పని చేద్దాం అండ్ ఎవరైనా అవసరంలో ఉంటే సహాయం చేయడం, పక్షులకు నీళ్లు పెట్టడం, లేదా ఏదైనా ఒక మొక్క నాటడం, లేదా ఎవరికైనా ఒక మంచి మాట చెప్పడం. మంచి పని చిన్నదైనా దాని విలువ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈరోజు భాద్రపద పౌర్ణమి సందర్భంగా సో ఇప్పుడు నేను చెప్పిన వీటిలో ఏదైనా సరే ఒక పని మీరు ఈరోజు చేయొచ్చు అనమాట. ఎనీ మరి మన రెండు డే స్పెషల్ గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: మన్ కీ బాత్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం కాఫీ టైంలో. అండ్ ఈరోజు ఇంకొక డే స్పెషల్ కూడా ఉంది అని చెప్పాను కదా. ఇంతకీ ఆ డే స్పెషల్ ఏంటి అంటే, ఈరోజు యూరోపియన్ డే ఆఫ్ లాంగ్వేజెస్ డే అన్నమాట. సో భాషలు నేర్చుకోవడం, భాషల వైవిధ్యాన్ని గౌరవించడం, వివిధ సంస్కృతులను అర్థం చేసుకోవడం ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన అంశాలు. మన ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళం, మరెన్నో భాషలు. భాషలు వేరైనా మన భావాలు మాత్రం చాలా వరకు ఒకటే. సో ఇప్పుడు చెప్పిన ఈ భాషలన్నీ కూడా మన భారతదేశంలోనే భాషలు. ఇక ప్రపంచం మొత్తం చూసుకుంటే కూడా చాలా భాషలు ఉంటాయి. సో ఎక్కడైనా సరే భాష వేరైనా కూడా, సో మన మనుషుల యొక్క భావాలు మాత్రం ఎప్పుడు చాలా వరకు ఒకలానే ఉంటాయి. సో మనకు ప్రేమ కావాలి, స్నేహం కావాలి, గౌరవం కావాలి, సంతోషంగా ఉండాలి. సో భాషలు మనుషులను ఒకరికి ఒకరు దగ్గర చేస్తాయి. అంతేందుకు మన తెలుగు భాష గురించి మాట్లాడుకుందాం. సో మన తెలుగు భాష గురించి చెప్పాలి అంటే చాలా ఉంది అనమాట. సో మన తెలుగు భాష గురించి మాట్లాడుకునే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉన్న వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే రేపు అండ్ మనం అన్నాం కాఫీ టైంలో. అండ్ ఈ రోజు డే స్పెషల్లో యూరోపియన్ డే ఆఫ్ లాంగ్వేజెస్ డే గురించి అయితే మాట్లాడుకుంటాం. సో ముందుగా మన తెలుగు భాష గురించి మాట్లాడుకుంటే గనక మన తెలుగు భాష చాలా గొప్పది. తెలుగు పాటలు, కథలు, పద్యాలు, సామెతలు ఇవన్నీ మన సంస్కృతిలో భాగం. అందుకే మన పిల్లలతో ఇంట్లో తెలుగులో మాట్లాడటం, తెలుగు కథలు చెప్పడం, తెలుగు పుస్తకాలు చదివించడం మంచి అలవాటు. అదే సమయంలో ఇతర భాషలను నేర్చుకోవడంలో కూడా ఆసక్తి చూపాలి. సో ఫైనల్గా ఇక్కడ ఏం చెప్పాలి అనుకున్నానంటే మన భాషను ప్రేమిద్దాం, ఇతర భాషలను గౌరవిద్దాం అన్నమాట. అండ్ ఎస్, కొత్త భాషలు కూడా నేర్చుకోవాలి. అండ్ కొత్త భాషలు ఎందుకు నేర్చుకోవాలి అంటే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపో.

మీరుంటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం కదా, అసలు కొత్త భాషని ఎందుకు నేర్చుకోవాలి అని చెప్పేసి. సో కొత్త భాష నేర్చుకుంటే కొత్త వ్యక్తులతో మాట్లాడగలం, కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అది ఉపయోగపడుతుంది, అలాగే చదువు ఉద్యోగాల్లో కూడా ఉపయోగపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మరో భాష నేర్చుకోవడం ద్వారా మరో సంస్కృతిని అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. అందుకే మనందరం కూడా ఈరోజు ఈ డే స్పెషల్ డే సందర్భంగా ఒక చిన్న పని చేద్దాం. అదే, మనకు తెలియని ఒక భాషలో కనీసం 5 పదాలు నేర్చుకుందాం అనమాట. సో రోజుకి ఒక 5 పదాలు నేర్చుకుంటే గనక ఒక నెలలో 150 కొత్త పదాలు మనం నేర్చుకోవచ్చు. సో ఇది ఒక చిన్న ప్రయత్నమే, కానీ మంచి ఫలితమైతే మీరు తప్పకుండా చూస్తారనమాట. సో ఇంకా మాట్లాడుకుందాం, అందుకంటే ముందు మీ అందరికోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం కాఫీ టైంలో. అండ్ రెండు ఇంపార్టెంట్ డే స్పెషల్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. అయితే భాద్రపద పౌర్ణమి మనకు వెలుగు, ప్రశాంతత, మంచి పనులు గుర్తు చేస్తే, భాషల దినోత్సవం మనకు మాట, అనుబంధం, ఇతరులను గౌరవించడం గుర్తు చేస్తుంది. ఈ రెండు విషయాలను మన జీవితంలో కూడా పాటించవచ్చు. సో మంచి మాట మాట్లాడదాం, ఎదుటి వారిని గౌరవిద్దాం, కుటుంబంతో సమయం గడుపుదాం, మన మాతృభాషను ప్రేమిద్దాం, కొత్త విషయాలను నేర్చుకుందాం. మరి ఈరోజు నిండు చంద్రుడిని చూస్తూ కొంత సమయం ప్రశాంతంగా గడపండి, కుటుంబంతో ఆనందంగా ఉండండి, ఒక మంచి పని చేయండి, అలాగే ఒక కొత్త పదం లేదా కొత్త భాషలో ఒక చిన్న వాక్యం నేర్చుకోండి. భాషలు వేరు కావచ్చు, సంస్కృతులు వేరు కావచ్చు, కానీ మనసులు కలవడానికి మంచి మాట చాలు. ఈ భాద్రపద పౌర్ణమి మీ జీవితంలో ఆనందం, ప్రశాంతత నిలపాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి భాద్రపద పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే భాషల వైవిధ్యాన్ని గౌరవిస్తూ, కొత్త భాషలు నేర్చుకుంటూ, కొత్త విషయాలు తెలుసుకుంటూ, సో మనందరూ కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ మీ అందరికోసం ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ నేను వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలు, నదుల్లో వరద కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పంట నష్టంపై సమగ్ర సర్వే చేపడతామని, నీట మునిగిన వరి పంటను రక్షించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతులు రాగులు, కందులు, మినుములు పండిస్తే మొత్తం పంటను మద్దతు ధరపై కొనుగోలు చేస్తామని తెలిపారు. వాటిని పండించే రైతులు ముందుగానే ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుడమేరు, మునేరు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కృష్ణానదికి వరద పెరిగింది. అటు గోదావరిలోనూ నీటి ప్రవాహం పెరుగుతోంది. మరోవైపు ఒడిశాలో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార నదులకు భారీగా వరద పోటెత్తింది. ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 28 నుంచి 30 వరకు సమ్మె చేస్తున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు ఊరట కల్పించాయి. ఈ 3 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఏటీఎంలో నగదు ఉపసంహరించుకున్నా ఎలాంటి లావాదేవీ రుసుములు ఉండవని తెలిపాయి. రేపు ఆదివారం అయినప్పటికీ తమ బ్యాంకు శాఖలు పనిచేస్తాయని వెల్లడించాయి. నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్లలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మరో 6 నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడి ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిస్థితులను సమీక్షించిన తర్వాతనే ఈ చట్టాన్ని పొడిగిస్తున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 1 నుంచి ఏఎఫ్ఎస్పిఏ చట్టం 6 నెలల పాటు అమల్లో ఉంటుందని తెలిపింది. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ హవల్దార్ సావన్ బర్వాల్ చరిత్ర సృష్టించాడు. 44 సంవత్సరాల తర్వాత భారత్కు మారథాన్లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఈరోజు జరిగిన పురుషుల మారథాన్లో సావన్ 2 గంటల 11 నిమిషాల 37 సెకండ్ల వ్యవధిలో రేసును ముగించి రజత పథకాన్ని కైవసం చేసుకున్నాడు. అటు ఆసియా క్రీడల్లో షూటింగ్ విభాగంలో భారత్కు పసిడి పథకం దక్కింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సురుచి సింగ్, కమలిత్ జంట గేమ్స్ రికార్డుతో స్వర్ణాన్ని దక్కించుకున్నారు. షూటింగ్లోనే ఐశ్వరి, రుద్రాంక్ష్, నీరజ్ త్రయం రజత పథకాన్ని గెలుచుకుంది. లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ రజతం గెలగవగా టీటీలో దియా మానుష్ జంట, షార్ట్ పుట్లో మన్ప్రీత్ కౌర్ కాంస్యం సాధించారు. ఆసియా క్రీడల్లో పోల్ట్ వాల్ట్ పథకం సాధించిన తొలి భారత అథ్లెట్గా బరానికా ఎలస్గోవన్ చరిత్ర సృష్టించింది. ఆమె కాంస్య పథకాన్ని సాధించింది. కబడ్డీలో పురుషుల, మహిళల విభాగాల్లో భారత జట్లు ఫైనల్కు చేరాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వినవచ్చు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3
1: మన్ కీ బాత్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని

0: ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
1: 101.3.
0: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఎంటర్ అయిపోయాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలోకి. సో ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో సో మీకు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ అయితే అప్డేట్ ఇచ్చేస్తున్నాను. సో గోల్డ్ ప్రైజెస్ చూసినట్లయితే కనుక 24K గోల్డ్ వచ్చేసి 15,285 రూపాయలుగా ఉంది. అలాగే 22K గోల్డ్ 14,011 రూపాయలుగా చూపిస్తుంది. అండ్ అలాగే సిల్వర్ ప్రైజెస్ కనుక చూసుకున్నట్లయితే సిల్వర్ గ్రామ్ 249.90 రూపాయలుగా చూపిస్తుంది. అలాగే సిల్వర్ కేజీ 249,900 రూపాయలుగా చూపిస్తుంది అన్నమాట. సో ఈ రేట్స్ అన్నీ కూడా సో మీ సిటీస్ని బట్టి కొంచెం స్లైట్గా డిఫరెన్స్ అయితే ఉంటుంది ప్రైజెస్లో. ఎగ్జాక్ట్గా ఇవే ప్రైజెస్ ఉండకపోవచ్చు. మరి ఇదండి ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్. ఇంకా గోల్డ్ అండ్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. సో నెక్స్ట్ ఈరోజు పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ అప్డేట్ అయితే చూసేద్దాం. సో ఈరోజు పెట్రోల్ ప్రైస్ పర్ లీటర్ 117.78 రూపాయలుగా చూపిస్తుంది అండ్ అలాగే డీజిల్ పర్ లీటర్ 105.36 రూపాయలుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ ప్రైజెస్ కూడా మీ సిటీస్ని బట్టి స్లైట్గా డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఇవే ప్రైజెస్ ఉండకపోవచ్చు. ఎనివే ఇంకా బోల్డ్ అనే విషయాలు అయితే మాట్లాడుకుందాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో సో అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదే టెన్షన్ వచ్చినప్పుడు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం ఎలా. సో మనందరి జీవితంలో టెన్షన్ అనేది చాలా సాధారణమైన విషయమే. సో టెన్షన్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. సో ఆఫీసులో పని ఎక్కువగా ఉండొచ్చు, ఇంట్లో ఏదైనా సమస్య ఉండొచ్చు, పిల్లల చదువు గురించి ఆలోచన ఉండొచ్చు, డబ్బు విషయాల్లో టెన్షన్ ఉండొచ్చు, లేదా ఎలాంటి ప్రత్యేక కారణం లేకపోయినా మనసు కొన్నిసార్లు బరువుగా అనిపించవచ్చు. సో అప్పుడు మనకు ఒకటే అనిపిస్తుంది, అసలు ఈ టెన్షన్ నుంచి ఎలా బయటపడాలి కదా. సో అందుకే ఈరోజు మనం ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. అండ్ అసలు టెన్షన్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి, మన మనసును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవచ్చు అనే విషయం మీద. సో ఇప్పుడైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్ తర్వాత బోల్డ్ అనే విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. సో వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం ప్యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం అన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. సో ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో మనం మాట్లాడుకున్నాం కదా, టెన్షన్ వచ్చినప్పుడు మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ఎలా అనే విషయం మీద. సో మొదట టెన్షన్ వచ్చినప్పుడు అసలు ముందుగా టెన్షన్ని అర్థం చేసుకోవాలి అనమాట. సో ఏంటి అంటే, ఒక విషయం అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, అది ఏంటి అంటే, టెన్షన్ రావడం అంటే మనం బలహీనంగా ఉన్నామని కాదు దాని అర్థం. సో టెన్షన్ అనేది చాలామందికి చాలా సందర్భాల్లో వస్తుంది. సో అది వచ్చినది మాత్రమే మనం వీక్ అని అర్థం కాదు. సో మన జీవితంలో ఏదైనా ఒత్తిడి ఉన్నప్పుడు మన శరీరం మనసు స్పందించడం సహజం. ఉదాహరణకు రేపు మీకు ఏదైనా ఒక ముఖ్యమైన మీటింగ్ ఉందనుకోండి, లేదా పిల్లలకు ఏదో పరీక్ష ఉంది, లేదంటే ఏదో ఒక ఇంపార్టెంట్ వర్క్ మీరు ఫినిష్ చేయాలి. సో అప్పుడు మన మనసులో పదే పదే ఆలోచన తిరుగుతూ ఉంటుంది, అది సరిగ్గా జరుగుతుందా, ఏమైనా తప్పు జరిగితే నేను ఎలా పూర్తి చేయాలి, ఇలా ఆలోచనలు పెరుగుతూనే ఉంటాయన్నమాట. అప్పుడు మనకి టెన్షన్ పెరిగినట్టుగా అనిపిస్తుంది. సో అలాంటి సమయంలో సమస్యను వెంటనే పరిష్కరించలేకపోయినా, సో మన మనసును కొంతవరకు మనం నియంత్రించుకోవచ్చు అన్నమాట. సో ఇలా మీకు టెన్షన్గా అనిపిస్తుంది అన్నప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం ఏం చేస్తారంటే, లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు అన్నమాట. సో చక్కగా శ్వాస తీసుకోండి నెమ్మదిగా. సో కాసేపు మీరు చేస్తున్న పనిని ఆపండి, ఏ పని చేస్తున్నా కూడా. చక్కగా మీకు కంఫర్టబుల్గా కూర్చొని చక్కగా బ్రీతింగ్ తీసుకుంటూ నెమ్మదిగా బ్రీతింగ్ మళ్ళీ నెమ్మదిగా వదలాలన్నమాట. ఇలా కొన్నిసార్లు చేస్తూ ఉండండి. మనసులో ఉన్న ఆలోచనల నుంచి కొద్దిసేపు మీ దృష్టిని శ్వాసపై పెట్టడం వల్ల మనకి కాస్త స్థిరంగా ఉండేందుకు మన మనసు అది సహాయపడుతుందన్నమాట. సో అందుకే ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోకుండా కొంచెం ఆలోచించి ఆగి జస్ట్ కొంచెం శ్వాస తీసుకుంటే ఆ తర్వాత ఆలోచించండి. సో అప్పుడు మీ మనసు కొంచెం కుదుట పడుతుంది అన్నమాట. సో ఇంకా బోల్డ్ అనే విషయాలు అయితే మాట్లాడుకుందాం, మన టెన్షన్ తగ్గించుకోవడానికి ఏం చేయాలి అని. సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. సో టెన్షన్ ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అనే విషయం మీద అయితే మనం మాట్లాడుకున్నాం కదా. అండ్ అలాగే మీరు బాగా టెన్షన్ లో ఉన్నారు అని మీకు అనిపిస్తే గనక ముందుగా మీ ఫోన్ ని పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే మనకి టెన్షన్ గా ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వెంటనే ఫోన్ తీసుకుంటారు, సోషల్ మీడియా ఓపెన్ చేస్తారు, వీడియోలు చూస్తారు, వార్తలు చూస్తారు. కానీ కొన్నిసార్లు ఇది మన మనసుకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటుందన్నమాట, సో మనకు అనవసరం లేని విషయాల మీద కూడా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం 10 లేదా 15 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టేసి మీరు ప్రశాంతంగా ఉండండి. జస్ట్ ఆ టైంలో కొంచెం బయట వాకింగ్ అది చేయండి, అలాగే కిటికీ దగ్గర కూర్చోండి, లైక్ కుటుంబ సభ్యులతో మాట్లాడండి, లేదంటే మీరు ఒక్కళ్ళే ప్రశాంతంగా కూర్చోండి. సో అలాగే టెన్షన్లో ఉన్నప్పుడు మనసులో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. సో అలాంటి సమయంలో కొద్దిసేపు నడవడం అనేది చాలా చాలా మంచిది అనమాట. సో ఇంట్లో అయినా కానీ, ఆఫీసులో అయినా కానీ, బ్రేక్ టైంలో అయినా కూడా సాధ్యమైనంత వరకు కొంచెం సేపు నడవడానికైతే ట్రై చేయండి. సో వ్యాయామం, శారీరక చలనం మన మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అండ్ రోజంతా కూర్చొని ఉండకుండా మధ్య మధ్యలో కదలడం కూడా మంచి అలవాటు అనమాట. ఇంకా బోల్డ్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. టెన్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనే విషయం మీద అంతకంటే ముందు మీ అందరికోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. అండ్ టెన్షన్ వచ్చినప్పుడు మనం ఎలా కంట్రోల్ చేయాలి అనే విషయం మీద అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ మీ సమస్య ఏదైనా కూడా ఒక సింపుల్ పద్ధతి ఫాలో అవ్వండి. ఎందుకంటే మీ సమస్య ఏంటో రాసుకోండి. అసలు టెన్షన్ ఎందుకు వస్తుందో ఒక పేపర్ మీద రాయండి. ఉదాహరణకి నాకు రేపటి మీటింగ్ గురించి టెన్షన్గా ఉంది అని చెప్పి అంతే. తర్వాత మీరు మీకు ఒక ప్రశ్న వేసుకోండి, ఇప్పుడు నేను చేయగలిగింది ఏంటి అని చెప్పేసి. సో మీటింగ్ గురించి టెన్షన్ అయితే ఈరోజు చేయాల్సిన పనులు రాసుకోండి, అవసరమైన పేపర్లు సిద్ధం చేసుకోండి, రేపటి విషయాలను ముందుగానే ప్లాన్ చేసుకోండి. అంటే టెన్షన్ గురించి ఆలోచించడం నుంచి పరిష్కారం గురించి ఆలోచించడానికి మన దృష్టి మారుతుంది. అండ్ అలాగే అన్నీ కూడా ఒకేసారి చేయాలని ఎప్పుడు కూడా ట్రై చేయొద్దు. సో మనకి టెన్షన్ రావడానికి మరో కారణం కూడా మల్టీ టాస్కింగ్ లాగా అనమాట. సో ఒకేసారి చాలా పనులు చేయాలి అని చెప్పేసి కొంతమంది ట్రై చేసేస్తూ ఉంటారు. సో ఇంట్లో చాలా పనులు, ఆఫీస్లో చాలా పనులు, ఫోన్ కాల్స్, మెసేజెస్, ఇలా అన్నీ ఒకేసారి చేయాలని చూస్తే మనసు గందరగోళంగా మారుతుంది. అందుకే ఒక చిన్న లిస్ట్ తయారు చేసుకోండి. మొదట ఏ పని, తర్వాత ఏ పని, అలా ఒక్కొక్క పని పూర్తి చేయండి. సో ఒక్కరోజులో జీవితంలోని అన్న సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే నెక్స్ట్ మీకు నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడండి. కొన్నిసార్లు మన సమస్యను మనలోనే దాచుకుంటాం, ఎవరితోనూ చెప్పం. కానీ మనకు నమ్మకం ఉన్న వ్యక్తితో మాట్లాడడం వల్ల మనసులో ఉన్న భారాన్ని కొంత తగ్గించుకోవచ్చు. అది మీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, స్నేహితుడు కావచ్చు, భర్త లేదా భార్య కావచ్చు. సో మీకు నమ్మకం ఉన్న ఏ వ్యక్తి అయినా కావచ్చు. సో వాళ్ళు సమస్యను పరిష్కరించలేకపోయినా మన మాట వినడం కూడా మనకి కొంత ఉపశమనాన్ని ఇస్తుంది అనమాట. అండ్ మనం కూడా చాలా రిలీఫ్ అయిపోతాం అనమాట. సో ఇంకా బోల్డన్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: టీకు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
1: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
0: అవునా, ఎందుకు?
1: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
0: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
2: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
0: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
3: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
4: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ దీపు అండ్ మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. సో టెన్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనే విషయం ఏదైతే మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ అలాగే చాలా చాలా ఇంపార్టెంట్, నిద్రను నిర్లక్ష్యం చేయకూడదన్నమాట. మనసు ప్రశాంతంగా ఉండడానికి నిద్ర కూడా చాలా ముఖ్యం. పని ఎక్కువగా ఉందని నిద్ర తగ్గించడం, రాత్రి ఎక్కువసేపు ఫోన్ చూడడం, పడుకున్న తర్వాత కూడా ఆలోచిస్తూ ఉండడం, ఇవన్నీ మన విశ్రాంతిని ప్రభావితం చేయవచ్చు. అందుకే సాధ్యమైనంత వరకు ఒకే సమయానికి పడుకోవడం, లేవడం వంటి మంచి అలవాట్లు పెట్టుకోవాలి. పడుకునే ముందు కొంతసేపు ఫోన్ పక్కన పెట్టడం కూడా ప్రయత్నించాలి. అండ్ అలాగే మనకి మనమే చిన్న బ్రేక్ ఇవ్వాలి. రోజంతా ఇతరుల కోసం పనిచేస్తూ మన కోసం సమయం కేటాయించడం మర్చిపోతూ ఉంటాం. కానీ ప్రతిరోజు కనీసం 10 నుంచి 15 నిమిషాలు మన కోసం కేటాయించండి. ఏదైనా సాంగ్స్ వినండి, లేదంటే పుస్తకం చదవండి, లేదంటే ఏదైనా గార్డెన్లో కూర్చోండి, లేదంటే నడవండి. ప్రశాంతంగా టీ లేదా కాఫీ తాగుతూ కాసేపు రిలాక్స్ అవ్వండి. మీకు ఏది ప్రశాంతంగా అనిపిస్తే అది చేయండి. చిన్న బ్రేక్ కూడా మన రోజును మార్చగలదు. అండ్ అలాగే ప్రతిదీ కూడా మన నియంత్రణలో ఉండదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని మనం నియంత్రించలేం. ఇతరులు ఏం మాట్లాడుతున్నారు, ఇతరులు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏ పరిస్థితి ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ ఆ పరిస్థితికి మనం ఎలా స్పందించాలి అనేది మాత్రం కొంతవరకు మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే మనం మార్చలేని విషయాల గురించి ఎక్కువ ఆలోచించకుండా మన చేతిలో ఉన్న విషయాలపై దృష్టి పెట్టాలి. అండ్ రోజు ఒక మంచి అలవాటు చేసుకుంటూ ఉండండి. ఎందుకు అంటే మనసు ప్రశాంతంగా ఉండడానికి ఒక్కరోజులో పెద్ద మార్పు అవసరం లేదు. రోజు ఒక చిన్న అలవాటు మొదలు పెట్టండి. రోజుకు 10 నిమిషాలు నడవడం కావచ్చు, 10 నిమిషాలు పుస్తకం చదవడం కావచ్చు, 10 నిమిషాలు కుటుంబంతో మాట్లాడడం కావచ్చు, 10 నిమిషాలు ఫోన్ లేకుండా ఉండడం కావచ్చు. సో ఇవన్నీ కూడా చిన్న అలవాట్లే, కానీ క్రమంగా మన రోజువారీ జీవితంలో మంచి మార్పులు, పెద్ద మార్పుని తీసుకువస్తాయి అన్నమాట. సో చివరిగా ఒక చిన్న మాట, టెన్షన్ వచ్చినప్పుడు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని మనల్ని మనమే ప్రశ్నించుకోవడం కంటే ఇప్పుడు నేను చేయగలిగే చిన్న పని ఏంటి అని మనల్ని మనమే అడుగుదాం. సో కొంచెం ఆగండి, శ్వాస తీసుకోండి, మీ సమస్య ఏంటో రాసుకోండి, ఒక్కో పని ఒక్కొక్కటిగా చేయండి. సో మీకు ఇష్టమైన వ్యక్తులతో కొంతసేపు మాట్లాడండి, అలాగే ఫోన్కి చిన్న బ్రేక్ ఇవ్వండి. అండ్ ప్రతి సమస్యని ఈరోజు పరిష్కరించాల్సిన అవసరం లేదు కాబట్టి సో మీ మనసుని కొంచెం ప్రశాంతంగా ఉంచుకోండి. సో మన జీవితంలో టెన్షన్ పూర్తిగా లేకుండా పోవచ్చు, కానీ ఆ టెన్షన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో మనమే నేర్చుకోవచ్చు అన్నమాట. సో మీ మనసుకి ప్రశాంతత ఇవ్వడం కూడా మీ రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన పని. సో ఫైనల్గా మీరు ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఫాలో అయిపోండి. మీకు టెన్షన్ వచ్చినప్పుడు ఆ టెన్షన్ని తగ్గించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ దీపు.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నేడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించనున్నారు. ఓర్వకల్ విమానాశ్రయంలో రాష్ట్రంలోనే తొలి పైలట్ల శిక్షణ కేంద్రం ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని ఆయన ప్రారంభించనున్నారు. భవనాల లోపల మొబైల్ కవరేజ్, ఇంటర్నెట్ అనుసంధానం ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకునేందుకు సమీకృత డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ డిసిఆర్ ప్లాట్ఫామ్ మొబైల్ యాప్ను టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ ఆవిష్కరించింది. నివాస, వాణిజ్య, ప్రభుత్వ భవనాలన్నిటికీ ఇది వర్తిస్తుంది. పలు టెలికాం ఆపరేటర్లకు సంబంధించిన ఫైబర్ రెడీనెస్, మొబైల్ కవరేజ్, ఇన్ బిల్డింగ్ కనెక్టివిటీ, వైఫై మౌలిక వస్తువులు ఇలా పలు రకాల అంశాలను ఈ వ్యవస్థ మదింపు చేస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో తుపాను హెచ్చరికలు, ప్రతికూల వాతావరణం కారణంగా వేట సాగక ఉపాధి కోల్పోయిన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కేజీల ఉచిత బియ్యాన్ని ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించి జిల్లా యంత్రాంగానికి తగిన ఆదేశాలు ఇచ్చామని, సముద్ర తీర ప్రాంతాల్లో అర్హులైన మత్స్యకార కుటుంబాలందరికీ ఈ బియ్యం అందుతాయని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలు, నదుల్లో వరద కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పంట నష్టంపై సమగ్ర సర్వే చేపడతామని, నీట మునిగిన వరి పంటను రక్షించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతులు రాగులు, కందులు, మినుములు పండిస్తే మొత్తం పంటను మద్దతు ధరపై కొనుగోలు చేస్తామని తెలిపారు. వాటిని పండించే రైతులు ముందుగానే ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 28 నుంచి 30 వరకు సమ్మె చేస్తున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు ఊరట కల్పించాయి. ఈ 3 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఏటీఎంలో నగదు ఉపసంహరించుకున్నా ఎలాంటి లావాదేవీ రుసుములు ఉండవని తెలిపాయి. రేపు ఆదివారం అయినప్పటికీ తమ బ్యాంకు శాఖలు పనిచేస్తాయని వెల్లడించాయి. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుడమేరు, మునేరు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కృష్ణానదికి వరద పెరిగింది. అటు గోదావరిలోనూ నీటి ప్రవాహం పెరుగుతోంది. ఒడిశాలో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధారా నదులకు భారీగా వరద పోటెత్తింది. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ హవల్దార్ సావన్ బర్వాల్ చరిత్ర సృష్టించాడు. 44 సంవత్సరాల తర్వాత భారత్కు మారథాన్లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఈరోజు జరిగిన పురుషుల మారథాన్లో 2 గంటల 11 నిమిషాల 37 సెకన్ల వ్యవధిలో రేసును ముగించి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. వివిధ భారతి

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మన్ కీ బాత్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఎంట్రీ అయిపోయాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలోకి. సో ఇవాళ జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో కూడా ఒక మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదే మన మాటలు ఇతరులపై ఎలా ప్రభావం చూపుతాయి అనే విషయం మీద. సో ఇది చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ మన రోజువారీ జీవితంలో చాలా ముఖ్యమైనదన్నమాట. అదే మన మాటలు ఇతరులపై ఎలా ప్రభావం చూపుతాయి అని చెప్పేసి. సో మనం రోజులో ఎన్నో మాటలు మాట్లాడుతాం, ఇంట్లో మాట్లాడతాం, ఆఫీస్లో మాట్లాడతాం, స్నేహితులతో మాట్లాడతాం, సో ఫోన్లో మాట్లాడతాం, ఒక్కోసారి తెలియని వ్యక్తులతో కూడా మాట్లాడుతూ ఉంటాం. కానీ మనం మాట్లాడిన ప్రతి మాట ఎదుటివారి మనసుపై ఏదో ఒక ప్రభావం చూపుతుంది. కొన్ని మాటలు మనిషికి ధైర్యం ఇస్తాయి, కొన్ని మాటలు బాధ కలిగిస్తాయి, కొన్ని మాటలు జీవితాంతం గుర్తుండిపోతాయి. అందుకే ఈరోజు మన మాటల గురించి కొంచెం ఆలోచిద్దాం. సో ఏంటి విషయం అంటే గనక, సో మనం మాట్లాడేటప్పుడు అది మంచైనా కానివ్వండి, చెడైనా కానివ్వండి, అవతల వాళ్ళ మీద దాని ఇంపాక్ట్ అయితే మాత్రం తప్పకుండా ఉండి తీరుతుందన్నమాట. సో అలా మనం మాట్లాడే తీరు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, సో ఇలాంటి విషయాల మీద ఈరోజు మనం జోరుగా హుషారుగా మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉన్న వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. సో మనం మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయనే విషయం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఒక మంచి మాట ఎంత మార్పు తీసుకురాగలదు అంటే కనుక, సో మనలో చాలామందికి కూడా ఈ విషయం జరిగే ఉంటుంది. సో ఎప్పుడైనా మన బాధగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు పర్లేదు నువ్వు చేయగలవు అని చెప్పి ఉండొచ్చు. ఆ చిన్న మాట మనకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఉండొచ్చు. సో మీకు గుర్తుందా? అలాగే ఎవరైనా మన పని చూసి చాలా బాగా చేసావు అంటే మనకు ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. అంటే ఒక మంచి మాట మనలో ఉత్సాహాన్ని పెంచగలదు. అందుకే మన మాటలను చిన్నవిగా చూడకూడదు. అలాగే ఇంట్లో మన మాటలు, సో మన మాటలు ఎక్కువగా ప్రభావం చూపేది ఎక్కడంటే మన ఇంట్లో. ఎందుకంటే మనతో ఎక్కువ సమయం గడిపేది మన కుటుంబ సభ్యులే. పిల్లలు ఏదైనా పని చేస్తే నీకేమీ రాదు అని చెప్పడం ఒక రకమైన ప్రభావం చూపుతుంది. అదే మొదటిసారి కాబట్టి కష్టం అనిపించవచ్చు, ఇంకోసారి ప్రయత్నించు అంటే మరో రకమైన ప్రభావం ఉంటుంది. పిల్లలు మన మాటలను చాలా సీరియస్గా తీసుకుంటారు. అందుకే తప్పు చేసినప్పుడు కూడా తప్పును చెప్పాలి, కానీ వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడకూడదు. నువ్వు తప్పు చేశావు అనడానికి బదులు ఈ పని ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పవచ్చు. సో మాట మారితే ఎదుటివారి స్పందన కూడా మారిపోతుందన్నమాట. సో ఇంకా మాట్లాడుకుందాం మన మాటలు ఎలా ఉండాలి మాట్లాడేటప్పుడు అనే విషయం మీద. ఇప్పుడైతే

భారతి ఎఫ్ఎం 101.3. మీరుంటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ రాజీ దీపు అండ్ మనం ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం కదా మన మాటలు అవతల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే విషయం మీద. అండ్ ముఖ్యంగా పిల్లలతో మాట్లాడేటప్పుడు మనం ఉపయోగించే మాటలు చాలా ముఖ్యమైనవి. పిల్లలు పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చారనుకోండి, వెంటనే నీకు చదువు రాదు అని అంటే పిల్లలు బాధపడవచ్చు. అదే ఈసారి మార్కులు తక్కువగా వచ్చాయి, ఎక్కడ కష్టమయ్యిందో చూద్దాం, కలిసి ప్రాక్టీస్ చేద్దామంటే పిల్లలకు సమస్యను పరిష్కరించాలనే ఆలోచన వస్తుంది. అందుకే తప్పును చూపించండి కానీ వ్యక్తిని కించపరచకండి. సో అండ్ అలాగే ఆఫీస్ విషయానికి వస్తే ఆఫీస్లో మన మాటలు ఎలా ఉంటాయంటే ఆఫీస్లో మన మాటల ప్రభావం కూడా ఎక్కువే ఉంటుందని చెప్పవచ్చు. ఎలా అంటే ఒక ఉద్యోగి చేసిన పని సరిగ్గా లేకపోతే అందరి ముందు తిట్టడం కంటే విడిగా పిలిచి ఏం తప్పు జరిగిందో చెప్పడం మంచిది. అదేవిధంగా ఎవరైనా మంచి పని చేస్తే ఒక్కసారి గుడ్ జాబ్ అని చెప్పడం కూడా వాళ్ళకి ఉత్సాహాన్ని ఇస్తుంది. మన మాటలు టీంలో మంచి వాతావరణాన్ని కూడా ఏర్పరచవచ్చు. అందుకే పనిచేసే చోట స్పష్టంగా మాట్లాడడం, గౌరవంగా మాట్లాడడం, అవసరమైనప్పుడు అభినందించడం చాలా ముఖ్యం అన్నమాట. అండ్ ఇంకా బోల్డన్ విషయాలైతే మాట్లాడుకుందాం మనం ఎలా మాట్లాడాలి అనే విషయం మీద. అందుకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్నాము. సో మనం మాట్లాడేది ఇంపాక్ట్ నిజంగా కొంతమందికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, కొంతమందికి నిజంగా కొంచెం బ్యాడ్ ఫీలింగ్స్ కూడా తప్పిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని మనం మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలన్నమాట. సో కోపంలో చాలా మాట్లాడేస్తూ ఉంటాం అప్పుడప్పుడు మనం. సో మన కోపం వచ్చినప్పుడు మన మాటలపై మనకు అస్సలు కంట్రోల్ ఉండదన్నమాట. సో ఆ సమయంలో ఏ మాట పడితే ఆ మాట అనేస్తామన్నమాట. కానీ కోపం తగ్గిన తర్వాత అలా ఎందుకు అన్నాను అని కొన్నిసార్లు రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉండవచ్చు. అందుకే కోపంగా ఉన్నప్పుడు ఒక చిన్న నియమం పెట్టుకోండి. ఏంటి అంటే, సో ఎవరైనా సరే కోపంలో ఉన్నప్పుడు మీరు వెంటనే సమాధానం ఇవ్వకండి, కొద్దిసేపు ఆగండి, కొంచెం వాటర్ తాగండి, అలాగే కొంచెం బ్రీతింగ్ తీసుకోండి, కొంచెం ప్రశాంతంగా అయిన తర్వాత మాట్లాడండి. సో ఎందుకంటే కోపంలో చెప్పిన ఒక మాటను వెనక్కి తీసుకోవడం చాలా కష్టం అన్నమాట. సో చాలామంది చెప్తూ ఉంటారు కదా, మీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు 1 నుంచి 10 అంకెలు లెక్క పెట్టుకొని నిదానంగా బ్రీతింగ్ తీసుకొని ఆ తర్వాత మాట్లాడండి అని చెప్పేసి. అలా కోపంలో వెంటనే ఫాస్ట్గా మాటలు విసిరేయకూడదు అనమాట. అండ్ అలాగే ఈ మధ్యకాలంలో చెప్పాలి అంటే మాటల కంటే మెసేజ్లు ఎక్కువైపోతున్నాయి కదా. సో మెసేజ్ల్లో కూడా మాటల ప్రభావం చాలా ఉంటుంది. సో అది ఎలా అంటే, లైక్ వాట్సాప్ కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఎస్ఎంఎస్లు కానివ్వండి చేస్తూ ఉంటాము. ఇవన్నీ మన కమ్యూనికేషన్లో ఒక భాగం అయిపోయాయి. కానీ మెసేజ్లో మన ముఖం కనిపించదు, మన గొంతు వినిపించదు, మన భావం అర్థం కాకపోవచ్చు. అందుకే ఒక చిన్న మెసేజ్ కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు సరే అనే ఒక పదం కూడా ఒకరికి సాధారణంగా అనిపించవచ్చు, మరొకరికి కోపంగా అనిపించవచ్చు. అందుకే ముఖ్యమైన విషయాల్లో అవసరమైతే ఫోన్ చేసి స్పష్టంగా మాట్లాడడం మంచిదన్నమాట. ఇంకా బోల్డ్ అనే విషయాలు అయితే మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం ప్యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో. అండ్ మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలి అనే విషయం మీద అయితే మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ మంచి మాట చెప్పడానికి ఎప్పుడు కూడా ఆలస్యం చేయకండి. సో ఎవరైనా బాగా చేస్తే అభినందించడానికి ఎందుకు ఆలస్యం చెప్పండి. సో అమ్మ ఇంట్లో బాగా వండిందనుకోండి, చక్కగా తను బాగా చేసింది అని చెప్పి చెప్పండి, చాలా బాగుంది అమ్మ అని చెప్పేసి. అలాగే మీ ఆఫీస్లో మీ కొలీగ్స్ లేదంటే మీ సహోద్యోగులు మీకు సహాయం చేశారనుకోండి, థ్యాంక్ యూ, మీరు సహాయం చేయడం వల్ల నా పని చాలా ఈజీ అయింది అని చెప్పండి. అలాగే పిల్లవాడు మంచి ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నం నాకు నచ్చింది, ఇలాంటి చిన్న మాటలు చాలా విలువైనవి, డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎదుటివారి రోజులు మాత్రం మార్చవచ్చు. అండ్ అలాగే పోల్చే మాటలు అస్సలు మాట్లాడవద్దు. కంపారిజన్స్, మనం తెలియకుండానే చేసే మరో తప్పు పోల్చడం. నీ అన్నయ్యలా ఎందుకు ఉండవు, నీ ఫ్రెండ్స్లా ఎందుకు ఉండవు, నీ ఫ్రెండ్కి వచ్చిన మార్కులు నీకెందుకు రావు, అతను అలా చేస్తున్నాడు నువ్వెందుకు చెయ్యట్లేదు, తను క్లాస్ ఫస్ట్ వస్తున్నాడు నువ్వెందుకు రావట్లేదు, తనకి మంచి ఉద్యోగం వచ్చింది నీకెందుకు ఇంకా రాలేదు. సో ఇలాంటి మాటలు పిల్లలకే కాదు పెద్దలకి కూడా బాధ కలిగించవచ్చు. ప్రతి ఒక్కరి పరిస్థితి వేరు, ప్రతి ఒక్కరి సామర్థ్యం వేరు. అందుకే ఇతరులతో పోల్చడం కంటే నిన్నటి మనతో ఈరోజు మనల్ని పోల్చుకోవడం మంచిది. అండ్ అలాగే వినడం కూడా మంచి మాటలో భాగమే. మన మాటల గురించి మాట్లాడుతున్నప్పుడు వినడం గురించి కూడా మాట్లాడాలి. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆపకుండా వినడం కూడా ఒక గౌరవం. ఎవరైనా తమ సమస్య చెబుతున్నప్పుడు వెంటనే సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వాళ్ళకు కావాల్సింది ఎవరైనా తమ మాటను వినడం మాత్రమే. అందుకే మంచిగా మాట్లాడడం ఎంత ముఖ్యమో శ్రద్ధగా వినడం కూడా అంతే ముఖ్యమన్నమాట. సో ఇంకా బోల్డ్ అనే విషయాలు అయితే మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ బేబీ. సో వింటూ ఉండండి వివిధ భారతీయ 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం ప్యూర్ ఆర్జే దీపు అని మనం ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. సో ఫైనల్గా సో మనం మాట్లాడే మాటల వల్ల ఎన్ని ప్రభావాలు ఉంటాయో మనం తెలుసుకున్నాం కదా. అయితే మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాలి, ఈ మాట అవసరమా, ఎదుటివారిని బాధ పెడుతుందా, ఇంకాస్త మంచిగా చెప్పగలమా అని ఆలోచించండి. కోపంలో మాట్లాడకుండా కొద్దిసేపు ఆగండి. అండ్ అలాగే తప్పుని విమర్శించవచ్చు కానీ వ్యక్తిని అవమానించకూడదు. మంచి పని చేసినప్పుడు అభినందిద్దాం, పిల్లలను ఇతరులతో అస్సలు పోల్చకండి. అండ్ ఎదుట వారు మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వినండి. సో తక్కువ విమర్శిద్దాం, ఎక్కువ ప్రోత్సహిద్దాం, తక్కువగా పోల్చుదాం. సో ఎక్కువగా అర్థం చేసుకుందాం అన్నమాట. మంచి మాటకు ఖర్చేమీ లేదు కానీ దాని విలువ చాలా ఎక్కువ. సో ఈరోజు మీ మాటలతో కనీసం ఒకరి ముఖంలో అయినా చిరునవ్వు తీసుకురండి. అంటే మంచిగా మాట్లాడండి, మంచిగా వినండి, అండ్ మంచిని పంచండి. మరి ఇదండి ఈరోజు జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో బోల్డ్ అనే విషయాలు అయితే మాట్లాడుకున్నాం కదా, ఇంకా మాట్లాడుతూనే ఉందాం. ఈలోపు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం ప్యూర్ ఆర్జే దీపో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లాప్రగడ. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత 5 రోజులుగా సముద్రంపై వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కేజీల బియ్యం ఇవ్వాలని, హీరమండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన దిగువన 2 బ్యారేజీలు కట్టేందుకు గతంలో చేసిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. గోదావరికి వరద పెరుగుతోందని, ఈరోజు రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలో స్నానం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని, వరద ప్రవహించే రోడ్లపై ప్రయాణం చేయవద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నేడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించనున్నారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో రాష్ట్రంలోనే తొలి పైలట్ల శిక్షణా కేంద్రం ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని ప్రారంభించనున్నారు. భవనాల లోపల మొబైల్ కవరేజ్, ఇంటర్నెట్ అనుసంధానం ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకునేందుకు సమీకృత డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ డిసిఆర్ ప్లాట్ఫామ్ మొబైల్ యాప్ను టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ ఆవిష్కరించింది. నివాస, వాణిజ్య, ప్రభుత్వ భవనాలన్నిటికీ ఇది వర్తిస్తుంది. పలు టెలికాం ఆపరేటర్లకు సంబంధించిన ఫైబర్ రెడీనెస్, మొబైల్ కవరేజ్, ఇన్ బిల్డింగ్ కనెక్టివిటీ, వైఫై మౌలిక వస్తువులు ఇలా పలు రకాల అంశాలను ఈ వ్యవస్థ మదింపు చేస్తుంది. ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 28 నుంచి 30 వరకు సమ్మె చేస్తున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు ఊరట కల్పించాయి. ఈ 3 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఏటీఎంలో నగదు ఉపసంహరించుకున్నా ఎలాంటి లావాదేవీ రుసుములు ఉండవని తెలిపాయి. రేపు ఆదివారం అయినప్పటికీ తమ బ్యాంకు శాఖలు పనిచేస్తాయని వెల్లడించాయి. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ హవల్దార్ సావన్ బర్వాల్ చరిత్ర సృష్టించాడు. 44 సంవత్సరాల తర్వాత భారత్కు మారథాన్లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఈరోజు జరిగిన పురుషుల మారథాన్లో సావన్ 2 గంటల 11 నిమిషాల 37 సెకండ్ల వ్యవధిలో రేసును ముగించి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కేవలం 48 సెకండ్ల తేడాతో సావన్ పసిటి పతకాన్ని చేజార్చుకున్నాడు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వినవచ్చు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఎంటర్ అయిపోయాం హర్వీల్లు ప్రోగ్రామ్ లోకి. సో ఇవాళ హర్వీల్లు ప్రోగ్రామ్ లో నేనైతే పోల్డ్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నానమాట. సో మరి మీరు కూడా రెడీ ఉన్నారా నేను అడగగానే నాకు ఎస్ఎంఎస్ పంపించడానికి? ఎనివే మరి ఈరోజు హర్వీల్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, 2026 భారత్ ఫ్రాన్స్ మధ్య జరిగిన నౌకాదళ విన్యాసం పేరు ఏమిటి? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, 2026 భారత్ ఫ్రాన్స్ మధ్య జరిగిన నౌకాదళ విన్యాసం పేరు ఏమిటి? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 0866243814. అండ్ ఇప్పుడైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా హర్విల్లు ప్రోగ్రామ్ లో, 2026లో భారత్ ఫ్రాన్స్ మధ్య జరిగిన నౌకాదళ విన్యాసం పేరు ఏంటి అని చెప్పి. సో చాలా మంది అయితే మెసేజెస్ పంపించారు. సో ఎవరెవరు పంపించారో చూద్దాం, ఎంతమంది రైట్ పంపించారు ఎంతమంది రాంగ్ పంపించారో చూద్దాం. పెడన జోగానందరావు కాలం నుంచి అప్పల్ రాజు గారు పంపిస్తున్నారు, హాయ్ దీపు గారు ఎలా ఉన్నారు అంటూ పంపిస్తున్నారు, నేను చాలా బాగున్నానండి అండ్ మీరు ఎలా ఉన్నారు అండ్ రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు మీరు అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే హాయ్ దీపు అంటూ మధుసూదన్ రెడ్డి పాపిని పాళ్యం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి నా ఆన్సర్ దీపు గారు అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు మ్యామ్ అంటూ పంపించేస్తున్నారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే నెక్స్ట్ పంపిస్తున్నారు కొనకొండ్ల రమణారావు కవిత జ్యోత్స్నవి మోహిత్ రావు బెంగళూరు నుంచి, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గుడ్ మార్నింగ్ దీపు గారు ఎలా ఉన్నారు అంటూ రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు.

సరు అండ్ అలాగే నెక్స్ట్ విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్ పంపిణీ చేశారు అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు అదోని మండలం నుంచి గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే 2026లో భారత్ ఫ్రాన్స్ మధ్య జరిగిన నౌకాదళ విన్యాసం పేరు వరుణ 2026 అనమాట. సో ఆన్సర్ వరుణ 2026. సో చాలామంది ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్స్ పంపించేస్తారనమాట. ఎనివే మరి సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ హరివిల్లీలో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, సో నేను లాస్ట్ టైం ఈయన గురించి ఒక క్వశ్చన్ కూడా అడిగాను కదా, ఆయనే సరేం విశ్వేశ్వరయ్య గారు అనమాట. సో ఆయన గురించి ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. సరేం విశ్వేశ్వరయ్యకు 1955లో ఏ అత్యున్నత పౌర పురస్కారం లభించింది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సర్ ఎం విశ్వేశ్వరయ్యకు 1955లో ఏ అత్యున్నత పౌర పురస్కారం లభించింది? సో దీని కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866248814. అండ్ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి పంపిస్తున్నారు. ఓకే, రాంగ్ ఆన్సర్ పంపించేశారనమాట. ఎనివే మరి ఈ క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ పంపిస్తుండండి. ఈలోపు మీకోసం మీకు బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం హరవెల్ల ప్రోగ్రామ్ లో. సో సెకండ్ క్వశ్చన్ కూడా అడిగేశాను కదా, ఏంటి అంటే సర్ ఎం విశ్వేశ్వరయ్యకు 1955లో ఏ అత్యున్నత పౌర పురస్కారం లభించింది అని చెప్పి. సో చాలా మంది అయితే మెసేజ్లు పంపించారు. ఎవరు పంపించారో చూద్దాం. నమస్తే శుభోదయం అంటూ పంపిస్తున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దబ్బరు నుండి బండారు త్రిమూర్తులు గారు, గుప్తా గారు, అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు ఫస్ట్ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ పంపిస్తున్నారు. 8 రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మురళీ గారు పంపిస్తున్నారు హాయ్ దీపు గారు అంటూ పంపిస్తున్నారు, బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించలేదు. అలాగే నెక్స్ట్ నమస్తే శుభోదయం అంటూ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి పంపిస్తున్నారు. రైట్ ఆన్సర్ పంపించేశారు బట్ మీ పేరు పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే కనుక మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాల్యం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ పంపిస్తున్నారు కిషోర్ కుమార్ గారు, బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ రేడియో మిత్రులకి శుభదినం అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి, కోట సుజాత, కోట సాయిప్రీతం భవానీపురం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంకా బోల్డన్ని ఆన్సర్లు అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా చదువుతాను. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

ఏం సార్? ఓకేనా? ఏంటి మరి?

0: ఎందుకింకా ఎందుకింకా
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: టీకు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
3: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
2: అవునా, ఎందుకు?
3: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
2: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
4: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
2: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
5: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
6: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో క్వశ్చన్ అడిగేశాను కదా, సర్ ఎం విశ్వేశ్వరయ్యకు 1955 ఏ అత్యున్నత పౌర పురస్కారం లభించింది అని చెప్పేసి. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించారు. సో కొంతమంది నేమ్స్ అయితే ఆల్రెడీ సెర్చ్ చేశాను, ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎవరు అంటే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ధర్మవరం బాలాజీ నగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ ఈశ్వర్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భారత్ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ సుకన్య గారు గుంతకల్ నుంచి పంపిస్తున్నారు, ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇప్పుడే ట్యూన్ చేశా అంటూ దేవసేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శ్రీవారి నగర్ మదనపల్లి నుంచి లేఖన గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కొనకండ్ల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్రావు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక శుభోదయం అంటూ పంపిస్తున్నారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక సరే విశ్వేశ్వరయ్యకు 1955 ఏ అత్యున్నత పౌర పురస్కారం లభించింది అని అడిగాను కదా, సో భారతరత్న లభించింది అనమాట. సో భారతరత్న ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ అలాగే సెకండ్ క్వశ్చన్ అయిపోయింది, థర్డ్ క్వశ్చన్లోకి ఎంటర్ అయిపోయాం హార్వీల్ ప్రోగ్రాంలో. ఇవాళ థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే సెప్టెంబర్ 23న ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సెప్టెంబర్ 23న ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సో దీనికి కనుక మీకు ఆన్సర్

తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

సో మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో అడిగాను కదా సెప్టెంబర్ 23న ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు అని చెప్పేసి. సో చాలా అంటే చాలా మెసేజ్లు వచ్చినమాట. మేబీ మన సెప్టెంబర్ 23న డే స్పెషల్లో మీరు అందరూ విని ఉంటారు అనుకుంటా. ఎనీవే ఎవరు పంపించారు చూద్దాం. పెడని జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ప్రసాద్ ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్, అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే దామోజు వెంకటాచార్య, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచార్య, అనిత, సాయవర్చిత్, సాయి రిక్విత్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాప్తాడ్ మండలం మారూరు గ్రామం నుంచి లక్ష్మీ నారాయణమ్మ, నారాయణ స్వామి, చరణ్, మధు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక విజయ పరమేష్ గారు గుంతకాల్ నుంచి

రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు. అండ్ అలాగే కొనకొండల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేదాంతం, జానకి శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, కె రవీంద్రారెడ్డి గారు పంపిస్తున్నారు సర్వేపల్లి లాస్ట్ క్వశ్చన్ అంటూ. ఓకే, ఇందాక అడిగిన క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి అన్నిటికీ కలిపి ఎనివే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ భద్రేశ్వర చారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ సిరిగిరి రామ్ప్రసాద్ మార్కాపురం నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పంపిస్తున్నారు సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు అదోని మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విజయలక్ష్మి పెద్దకొండూరు నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అలాగే నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందని, అవినాష్, రియాన్స్, రిత్విక పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మీరు అడిగిన ప్రశ్నకి జవాబు అంటూ సంధ్య గారు పంపిస్తున్నారు, ఎక్కడ నుంచి, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పంపిస్తున్నారు. శివదాసు రెడ్డి వారి కుటుంబ సభ్యులందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అంబిక భవానీపురం నుంచి పంపిస్తున్నారు. సో అంబికా గారు భవానీపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక కిషోర్ గారు నంద్యాల నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అలాగే జి వెంకట సుబ్బయ్య గారు సున్నిపల్లి మండలం పెదనేని కలవ ఈడిపల్లి నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హలో దీపు మేడం శుభోదయం అంటూ గౌతమ్ చౌడేపల్లి నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ తెలీదు అంటూ చక్కగా ఆన్సర్ పంపించారనమాట. ఎవరు అంటే గనక ఏ సుకన్య గారు గుంతకల్లు నుంచి. ఏం పర్వాలేదు, ఆన్సర్ నేను రివీల్ చేసేస్తాను. అండ్ అలాగే మార్కాపురం జిల్లా తుర్లపాడు మండలం కందలపల్లి గ్రామం నుంచి హరిబాబు కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ పోరంకి నుంచి వి రాఘవమ్మ, సాయిరేఖ, మౌనిక పంపిస్తున్నారు, బట్ ఆన్సర్ అయితే ఏం పంపించలేదు. అండ్ అలాగే ధర్మవరం బాలాజీ నగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ, ఈశ్వర్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ వేటపాలెం రామనగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం నుంచి జోరుగా హుషారుగాలో చాలా మంచి విషయాలు చెప్పారు, తన కోపమే తన శత్రువు అంటూ పంపిస్తున్నారు. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మీరైతే నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించలేదు. ఎనివే నెక్స్ట్ జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే లెక్కన శ్రీవారి నగర్ మదనపల్లి నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పప్పినిపాల్యం నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయినట్లున్నారు. సో ఈ రోజు అడగలేదు నేను, సెప్టెంబర్ 23న అడిగాను అనమాట. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే సెప్టెంబర్ 23న ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు అని అడిగాను. సో ఆన్సర్ అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం అనమాట. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్గా సెప్టెంబర్ 23న ఆ దినోత్సవాన్ని అయితే గనక నిర్వహిస్తారనమాట. ఎనివే మరి స్టూడియోలో టైం చూస్తే 10:48:20 కావస్తుంది. సో ఈ రోజుకి మీ ఆర్జే దీప్ అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. బోల్డ్ అయిన విషయాలు అయితే మనం మాట్లాడుకున్నాం అని అనుకుంటున్నాను. సో ఇవాళ నేను చెప్పిన విషయాలన్నీ కూడా చక్కగా అందరూ ఫాలో అవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక షోలో ఇంకా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ మీ ఆర్జే దీప్ సైనింగ్ ఆఫ్ చెప్పేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లాప్రగడ. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత 5 రోజులుగా సముద్రంపై వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కేజీల బియ్యం ఇవ్వాలని, హీరమండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన దిగువన 2 బ్యారేజీలు కట్టేందుకు గతంలో చేసిన ప్రతిపాదనలను ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలకుంటపాడు వద్ద జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు, మరో 3 గాయపడ్డారు. లారీని కారు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోదావరికి వరద పెరుగుతోందని, ఈరోజు రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలో స్నానం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని, వరద ప్రవహించే రోడ్లపై ప్రయాణం చేయవద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నేడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించనున్నారు. ఓర్వకల్ విమానాశ్రయంలో రాష్ట్రంలోనే తొలి పైలట్ల శిక్షణ కేంద్రం ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 28 నుంచి 30 వరకు సమ్మె చేస్తున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు ఊరట కల్పించాయి. ఈ 3 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఏటీఎంలో నగదు ఉపసంహరించుకున్నా ఎలాంటి లావాదేవీ రుసుము ఉండవని తెలిపాయి. రేపు ఆదివారం అయినప్పటికీ తమ బ్యాంకు శాఖలు పనిచేస్తాయని వెల్లడించాయి. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ హవల్దార్ సావన్ బర్వాల్ చరిత్ర సృష్టించాడు. 44 సంవత్సరాల తర్వాత భారత్కు మారథాన్లో రజత పతకం సాధించాడు. ఈరోజు జరిగిన పురుషుల మారథాన్లో సావన్ 2 గంటల 11 నిమిషాల 37 సెకండ్ల వ్యవధిలో రేసును ముగించి రజతాన్ని కైవసం చేసుకున్నాడు. కేవలం 48 సెకండ్ల తేడాతో సావన్ పసిడి పతకాన్ని కోల్పోయాడు. మరోవైపు కబడ్డీలో భారత మహిళల జట్టు స్వర్ణాన్ని సాధించింది. ఫైనల్లో ఇరాన్ను ఓడించింది. దీంతో భారత్ ఇప్పటి వరకు 26 పతకాలు సాధించినట్లయింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

వాటన్నిటిని మీతో పంచుకుంటాను. అంతకంటే ముందు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్తో స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ ప్రోగ్రామ్ని. మరి ఇప్పుడైతే వస్తున్న సాంగ్ మీకోసం రెడీగా ఉంది, ఫ్రమ్ ది మూవీ చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీ నుంచి రాబోతున్న సూపర్ హిట్ సాంగ్ మీకోసం, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో ఈరోజు నేను చెప్పబోతున్న మొట్టమొదటి సినిమా కబుర్ ఏంటంటే భయ్య, చాలా పెద్ద న్యూసే, మంచి న్యూసే. ఇంతకీ ఏంటి అంటే మన పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, అలాగే డైరెక్టర్ హను రాఘవపూడి, ఈ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఫౌజీ. ఈ సినిమా గురించి ఏ చిన్న వార్త బయటికి వచ్చినా కూడా అది ప్రభాస్ అభిమానులకి, అట్లాగే సినిమా అభిమానులకి ఒక పెద్ద పండుగ లాంటిదండి. ఇప్పుడు సినిమా సర్కిల్ వినిపిస్తున్న ఆ వార్త ఏంటి అంటే అక్టోబర్ నెలలో టీజర్ను కూడా విడుదల చేయబోతున్నారని ప్లాన్ చేస్తున్నారట ఈ మూవీ టీం వాళ్ళు. అంతేకాకుండా ఒక క్రేజీ స్టార్ హీరోను కూడా ఈ మూవీ టీంలోకి ఒక క్యామియో పాత్ర కోసం ప్రవేశపెట్టబోతున్నారట. అది ఎవరు ఏంటి అనే విషయం బయటికి రివీల్ చేయకపోయినా కూడా వెండి తెర మీద చూసి మనం మంచి థ్రిల్గా గురయ్యేలాగా ఆ పాత్ర ఉండబోతుందట. మరి ఎటువంటి క్యారెక్టర్లోకి ఎవరిని తీసుకొస్తున్నారు, అది చూపించేటువంటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే విషయం తెలియాలి అంటే సినిమా మొత్తం అంతా పూర్తయిపోయి మనం వెండి తెర మీద చూసి ఆశ్చర్యపోవాల్సిందనమాట. ఇంతకీ ఎవరు ఏమైనా కానీ పర్లేబయ్యా, సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి అయితే అభిమానులు సిద్ధంగా ఉన్నారు అదనమాట సంగతి. మరి మీరు కూడా ఎదుర్కొన్నారు కదా, అదే కదా. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ రాజసాబ్ నుంచి. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. He got flow, we got style. Making move with a smile.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్చ్యం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమునాం సినిమా కబుర్లలో. మరి ఇప్పుడు నెక్స్ట్ మీకు సరిపోతున్న మరొక సినిమా కబురు ఏమిటి అంటే, మన సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మన జక్కన రాజమౌళి గారి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం వారణాసి. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ నుంచి మహేష్ బాబు గారి పాత్ర పూర్తి చేసుకొని కాస్త ఆ మూవీ లుక్ నుంచి చేంజ్ అయినట్టుగా సమాచారం ఆల్రెడీ మనకి వినిపించేస్తుంది. ఇప్పుడు మరొక కొత్త న్యూస్ ఏంటి అంటే, ఈ సినిమా కథ గురించి ఒక 3 నిమిషాల నేపథ్య గీతాన్ని విత్ గ్రాఫిక్స్తో కలిపి అభిమానుల కోసం అందించాలని ప్లాన్ చేస్తున్నారట ఈ మూవీ టీం వాళ్ళు. మరి ఈ వార్తలో నిజం ఎంతవరకు ఉందో తెలియదు కానీ భయ్యా, సినిమా సర్కిల్ అయితే బాగా ప్రచారంలో ఉంది భయ్యా ఈ విషయం. ఇదే కనుక జరిగితే కనీసం కొద్దిగా మహేష్ బాబు సినిమాలో ఎలా ఉండబోతున్నారు, ఈ సినిమా స్టోరీ ఏమై ఉండబోతుంది, అసలు ఎలా ఉంటుందని ఒక చిన్న క్లూ అన్న మన అభిమానులకు అందే అవకాశం ఉంటుంది కదా. ఏదేమైనా భయ్యా, ఇట్లాంటి గ్రాండియర్ సినిమాలని పెద్ద తెర మీద చూస్తే కానీ ఆనందం తెరదు భయ్యా. 1, 2, 3 లెక్క లేదు భయ్యా. నచ్చిందంటే ఎన్నిసార్లు సార్ చూసి భరేయడమే. మన తెలుగు సినిమా అభిమానులు సినిమా అంటే ఆ రేంజ్లో ప్రేమిస్తాం అంతే కదా. మరి అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం గుంటూరు కారం నుంచి మరొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: తాగినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మర్మనామ్ సినిమా కబుర్లలో. ఈ సంవత్సరం భయ్యా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వాళ్ళు విశ్వనాథన్ సన్స్ మూవీ విజయంతో మంచి జోరు మీద ఉన్నారు. ఇప్పుడు అదే జోరుతో అక్టోబర్ నెలలో కేవలం వారం రోజుల గ్యాప్లోనే 2 పెద్ద సినిమాలను విడుదల చేయాలని, కొంచెం అదే జోరుని కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారట. ముందుగా అయితే వారి సొంత నిర్మాణంలో వస్తున్నటువంటి మన విక్టరీ వెంకటేష్ మరియు త్రివిక్రమ్ గారి కాంబోలో ఆదర్శ కుటుంబం AK-47 ఆ మూవీని రిలీజ్ చేసి, దానితో పాటు ఇంకొక మూవీగా రజనీకాంత్ గారి జైలర్2 తెలుగు హక్కులను పొంది అక్టోబర్ 15వ తేదీని విడుదల చేయాలని కొంచెం భారీగానే ప్లాన్ చేస్తున్నారట. ఏది ఏమైనా కానీ భయ్యా ఒకే వారంలో 2 పెద్ద సినిమాలతో అలరించబోతున్నారట సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వాళ్ళు. ఎలాగైనా భయ్యా ఈ 2 సినిమాలు ఆబ్వియస్లీ మనందరం ఎప్పుడెప్పుడు చూద్దాం ఎదురు చూస్తున్న సినిమాలే, ఎట్లాగైనా ఈ 2 సినిమాలని కంప్లీట్ చేసేద్దాం. ఒకే వారం గ్యాప్ ఇచ్చారు కదా, ఆ మాత్రం చాలదండి మనకి. ఒకే రోజు 2 సినిమాలు చూసేటువంటి చరిత్రలు ఉందిగా మనకి, అదన మన సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం విశ్వనాథన్ సన్స్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏయ్, ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.
1: హుకుం టైగర్ కా హుకుం.

వెల్మడియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున సినిమా కబుర్లలో. మరి ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న సినిమా కబుర్ ఏమిటి అంటే, మన విజయ్ దేవరకొండ మరియు డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ ఈ కాంబోలో రాబోతున్న చిత్రం రణబలి. ఆల్రెడీ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా పూర్తి చేసుకుని టీజర్ను కూడా విడుదల చేసి సినిమా అభిమానులు బాగానే అలరించేసింది. ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అతుల్ గారి సారథ్యంలో 18th century నాటి ఈ కథకు తమదైన సరికొత్త సౌండింగ్ని అందించడం కోసం కొన్ని కొత్త పరికరాలను ఉపయోగించి సినిమా తెర మీద చాలా గ్రాండియర్గా అందించబోతున్నారట. మరి 18th century స్టోరీకి ఎటువంటి మ్యూజిక్ ఇస్తే బాగుంటుందంటే, మనం అక్కడున్న ఫీల్ రావాలి అంటే వీళ్ళు ఏ రకంగా ప్రయోగాలు చేస్తున్నారు కానీ భయ్యా, ఇది గనక సరిగ్గా సరైన టైంలో పడితే ఉంటుంది భయ్యా, సినిమా ఒక రేంజ్లో ఉంటుంది భయ్యా. చూద్దాం, వెండి తెర మీద చూసి ఈ ఎంజాయ్మెంట్ని మనం పొందుతాం, అదనమాట సంగతి. మరిప్పుడైతే మీకోసం కింగ్డమ్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మనం థాట్ యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సినిమా కబుర్లలో, మరి ఇది ఈనాటి మన సినిమా కబుర్లు. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా ఫ్రెండ్స్. ఇక తర్వాత మనం కలుసుకుందాం తర్వాత ప్రోగ్రామ్ మీకు తెలిసాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. గోదావరికి వరద పెరుగుతోందని, ఈరోజు రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ

కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలో స్నానం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని, వరద ప్రవహించే రోడ్లపై ప్రయాణం చేయవద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు వద్ద జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. లారీని కారు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టెక్ దిగ్గజం గూగుల్ తాను చేపట్టిన ప్రాజెక్ట్ సన్ క్యాచర్ కింద అత్యధిక ఇంధన సమర్థత, పనితనం కలిగిన ఏఐ యాక్సిలరేటర్ చిప్ అయిన ట్రిలియం టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ టీపీయును త్వరలో పరీక్షించనుంది. రేడియో ధార్మికత, వేడి, కనెక్టివిటీ వంటి సవాళ్లను అధిగమించి సౌర విద్యుత్ ఆధారిత కృత్రిమ మేధ కంప్యూటింగ్ సదుపాయాలు అంతరిక్షములో మనుగడ సాగించగలవా అనేది పరీక్షించనున్నారు. ఈ ఏర్పాటు ద్వారా ఏఐని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు గూగుల్ సన్నాహాలు చేస్తోంది. ఖగోళంలో కృత్రిమ మేధ డేటా సెంటర్లను ఏర్పాటు చేసి సౌర విద్యుత్ ఆధారంగా నడిచే ఉపగ్రహాల సాయంతో భారీ స్థాయిలో డేటాను ప్రాసెస్ చేసేందుకు సిద్ధమవుతోంది. తుని రైల్వే స్టేషన్లో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చాక్లెట్ల రూపంలో గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హౌరా చెన్నై రైలులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరి బ్యాగుల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ హవల్దార్ సావన్ బర్వాల్ చరిత్ర సృష్టించాడు. 44 సంవత్సరాల తర్వాత భారత్కు మారథాన్లో రజత పతకం సాధించాడు. ఈరోజు జరిగిన పురుషుల మారథాన్లో సావన్ 2 గంటల 11 నిమిషాల 37 సెకండ్ల వ్యవధిలో రేసును ముగించి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే కేవలం 48 సెకండ్ల తేడాతో పసిడి పతకాన్ని చేజార్చుకున్నాడు. మరోవైపు పతకాల పట్టికల్లో భారత్కు 3వ స్వర్ణం వచ్చి చేరింది. కబడ్డీ పోటీల్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు ఫైనల్లో ఇరాన్ను ఓడించి బంగారు పతకాన్ని దక్కించుకుంది. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్లో 37-33 తేడాతో మన జట్టు ఇరాన్ను ఓడించింది. మరోవైపు రైఫిల్ షూటింగ్లో రజతం దక్కగా స్క్వాష్ జోడి సెమీస్లో తడబడి కాంస్యంతో సరిపెట్టుకుంది. అటు పురుషుల క్రికెట్లో భారత్ క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు సోమవారం జరిగే 2వ క్వార్టర్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. భారత్కు సీడింగ్ ఐసీసీ ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ లభించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి ఒంటి గంటకు వినవచ్చు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
5: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
5: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
5: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
5: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తార్చ్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 12:06. మరి ఈ టైంలో మనమంతా మీకు తెలుసా అంటూ జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ ఉంటాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మీకు తెలుసా ప్రోగ్రామ్ని. మరి ముందుకు ఒక మంచి సూపర్ హిట్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దామా? అందుకే మీకోసం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ ఓజీ నుంచి వచ్చేస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం మీకు తెలుసా ప్రోగ్రాంలో భయ ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంటుంది భయ, మనకు అవసరమైనది ఎప్పుడైతే మనకి దొరకదో అప్పుడే దాని విలువ బాగా తెలుస్తుంది అని. ఇప్పుడు ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, బెర్ముడా దేశ ప్రజలను చూస్తూ ఉంటే ఇది పర్ఫెక్ట్గా గట్టిగా నిజమని నమ్మాలనిపిస్తుంది. ఎందుకంటే వారికి అక్కడ తాగునీటికి వర్షాలే ఆధారం. అందుకే వారు వాన నీటిని ఒడిసిపెట్టేందుకు ఇళ్ల పైకప్పును మెట్ల మాదిరిగా నిర్మించుకుంటారట. ఇంకా ప్యూరిఫైయర్లా పనిచేయడం కోసం తెలుపు రంగును మాత్రమే వేస్తారట. నిజంగా చాలా గ్రేట్ కదా భయ్యా. ఒక్క చుక్క కూడా వర్షపు నీటిని వృధా కాకుండా వాళ్ళు బాగా ప్లాన్ చేసుకొని వాటినే డ్రింకింగ్ వాటర్గా మలుచుకుంటున్నారంటే, అదే భయ్య, ఏదైనా ఉన్నప్పుడు మనకు దాని వాల్యూ తెలియదు అంటారు, లేనప్పుడే జాగ్రత్త పడి భద్రం చేసుకుంటాం దాన్ని. అదనమాట సంగతి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, వాళ్ళకి అది ఇచ్చాడు దేవుడు. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఛాంపియన్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. పెంగ్విన్లు నీటిలో దిగే ముందు వాటిలో ఒకటి ముందుగా నీటిలోకి దిగి అక్కడ ఎటువంటి ప్రమాదం లేదు అన్న తర్వాతనే మిగతా వాటిని దిగమని చెప్తాయట. ఇలా ఎందుకు చేస్తా తెలుసా భయ్యా? ఒకవేళ ఏదైనా ప్రమాదం ఉంటే దిగిన పెంగ్విన్ పరిస్థితి ఏంటి? అందుకే అంటారు పెంగ్విన్లకు నిస్వార్థమైన ప్రేమ కలిగిన జీవులు అని. తోటి పెంగ్విన్ల రక్షణ కోసం వాటి ప్రాణాలను సైతం రిస్క్ చేస్తాయట. మరి స్నేహమేరా జీవితం, కుటుంబమేరా జీవితం అన్న మాటలకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయ్యా ఈ పెంగ్విన్లు. నిజంగా వాటి ప్రేమలు మామూలుగా ఉండవు, అందుకే ఇవి తొందరగా మనుషులతో మమేకమైన దూరం కాలేవు అదనమాట సంగతి. సో ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ ఫలక్ నుమదాస్ నుంచి. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలను వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిణామాలను అంచనా వేస్తూ హాని నివారణకు ప్రయత్నించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ చెప్పారు. నౌకా వాణిజ్యం, నావికులపై జరుగుతున్న దాడుల కట్టడికి దేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్యసమితి 81వ సమావేశంలో జైశంకర్ పిలుపునిచ్చారు. H1B వీసా పిటిషన్లపై $100,000 రుసుము వసూలు చేయాలన్న అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చట్టవిరుద్ధం.

మైందంటూ 22 రాష్టాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకత తెలియజేశారు. జపాన్ ఏషియన్ గేమ్స్లో భారత్ తాజాగా కబడ్డీలో స్వర్ణపతకం, షూటింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది.

0: ఆన్ మారిటైమ్ సెక్యూరిటీ పేరిట ఏర్పాటైన కార్యక్రమానికి గ్రీస్ విదేశాంగ మంత్రి జార్జ్ జెరా పెట్రైటిస్తో సహాధ్యక్షత వహించారు. ఏఐ సాంకేతికత, నౌకా వాణిజ్యం, భద్రత భారత్కు అత్యంత ముఖ్యమైన అంశాలని, వీటిని ఆర్థిక ప్రగతి, సామాజిక సంక్షేమానికి వినియోగించే దిశగా దేశాలు పారదర్శకంగా పనిచేయాలని, పరస్పర విశ్వాస చర్యలను చేపట్టాలని చెప్పారు. సభ్య దేశాల మధ్య సహకార పెంపు, అభివృద్ది లక్ష్యాల విస్తరణ, శాంతి స్థాపన లక్ష్యాలుగా ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమావేశాలు న్యూయార్క్ నగరంలో జరుగుతున్నాయి. 193 సభ్య దేశాల రాష్టపతులు, ప్రధానమంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొంటున్న ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశాల్లో కీలకమైన అంతర్జాతీయ సమస్యలు, అంశాలను చర్చిస్తున్నారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రీస్టోరింగ్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎ యునైటెడ్ నేషన్ దట్ డెలివర్స్ ఫర్ ఆల్ అనే ఇతివృత్తంతో ఈరోజు జరగబోయే ఉన్నత స్థాయి సమావేశాన్నుద్దేశించి ప్రసంగిస్తారు. గల్ఫ్, రెడ్ సీ, బ్లాక్ సీల్లో తిరుగాడే నౌకా వాణిజ్య ఓడలపై, నావికులపై ఇటీవల కాలంలో వరుస దాడులు జరుగుతుండడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు చెదురుమదురు స్థాయి నుంచి నిత్య కృత్యాలుగా మారాయని, న్యూయార్క్లో జరుగుతున్న ఐరాస సర్వప్రతినిధి సభ 81వ సమావేశాలు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ ప్రారంభ సదస్సులో చెప్పారు. దేశాలకు సంబంధం లేకుండా నావికులపై జరుగుతున్న దాడిలో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారని, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దాడిలో ఒక భారతీయ నావికుడు మృతి చెందారని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
1: Commercial shipping and mariners have been subjected to repeated attacks in the Gulf, the Red Sea and its vicinity. From the Black Sea to the Red Sea to the Gulf, attacks on civilian shipping have become a growing cause of concern. These actions that disrupt maritime commerce and cost innocent lives are simply indefensible. We are here to not just highlight this dangerous trend, but to urge the international community to close ranks and deter such attacks.
0: నౌకా వాణిజ్య భద్రతను పెంపొందించేందుకు భారత్ లైబీరియాతో కలిసి పనిచేయనుందని జయశంకర్ చెప్పారు. సమావేశాల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చితో, రష్యా విదేశాంగ మంత్రి సర్జీ లావ్రోవ్తో సమావేశమై బ్రిక్స్ కూటమి సహకారం, గల్ఫ్ సంక్షోభం సహా అనేక ద్వైపాక్షిక అంశాలపై జయశంకర్ లోతుగా చర్చలు జరిపారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు కేరళ రాష్ట పర్యటన చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు మాత అమృతానందమయీ మఠంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు బలరామపురం ఎస్యూటీ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కేరళలో పర్యటించనున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు కుందరాలో సహకార రంగంలో మహిళా సాధికారతకు సంబంధించిన పథకాలను ప్రారంభిస్తారు. అనంతరం అమృతపురిలో జరిగే అమృత కీర్తి పురస్కారాల వేడుకలకు హాజరవుతారు. అక్టోబర్ 5న మిజోరం ఫాక్లాండ్ వెంగ్లో జరిగే యూత్ రిక్రియేషన్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు బీహార్ పట్నాలో దేశపు తొలి బాధితుల హక్కుల కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పలు ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. విక్టిమ్ రైట్స్ సెంటర్ ద్వారా కేంద్రం న్యాయ సహాయం, కౌన్సిలింగ్ అందించి బాధితులకు బాసటగా నిలుస్తుంది. 7 కాలం పాటు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని తదుపరి కాలంలో రాష్టంలోని ఇతర జిల్లాలకు విస్తరిస్తారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ సింగ్ అనేక సంవత్సరాలు ప్రజాసేవలో గడిపారని, అంకితభావంతో దేశాభివృద్దికి కృషి చేశారని సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. H-1B వీసా పిటిషన్లపై $100,000 రుసుము వసూలు చేయాలన్న అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత నిర్ణయాన్ని 22 రాష్టాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన చట్టవిరుద్దమైందని, దీనివల్ల అమెరికాలో ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సుల కొరత మరింత తీవ్రమవుతుందని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులను నియమించుకునే అమెరికా కంపెనీలు, అక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపే భారతీయ నిపుణులు H-1B ప్రోగ్రాంపై ఎక్కువగా ఆధారపడడం పరిపాటి. ప్రతిపాదిత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ తయారైన వినతిపత్రంపై వర్జీనియా, కాలిఫోర్నియా, మ్యాసచ్యూసెట్స్, అరిజోనా, కొలరాడో తదితర రాష్టాలకు చెందిన అటార్నీ జనరల్స్ కూటమి సంతకాలు చేసింది. ప్రతిపాదిత నిర్ణయం వల్ల రాష్టాలపై పడే భారాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, ప్రత్యామ్నాయాలను చూపలేదని, కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇటువంటి సుంకాన్ని విధించడం కుదరని

0: పని అని ఆయా రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది. ఈరోజు గొప్ప సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ 207వ జయంతి సందర్భంగా దేశం ఆ మహనీయుడికి నివాళులర్పిస్తోంది. 1920 సెప్టెంబర్ 26న పశ్చిమ బెంగాల్ మేదినీపూర్ జిల్లా బీర్సింగాలో జన్మించిన విద్యాసాగర్ తన జీవితాన్ని విద్యా వ్యాప్తికి, సంస్కరణలకు అంకితమిచ్చారు. వితంతు వివాహాల కోసం ఆయన చేసిన కృషి 1856 హిందూ వితంతు పునర్వివాహ చట్టానికి దారితీసింది. విద్యాసాగర్ బాల్య వివాహాలు, బహుభార్యత్వాలకు కూడా వ్యతిరేకి. బాలికల విద్య కోసం అనేక పాఠశాలల స్థాపనలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కు జయంతి నివాళులు అర్పిస్తూ సకారాత్మక సామాజిక మార్పు కోసం ఆయన విద్యను ఆయుధంగా వినియోగించారని, వితంతు పునర్వివాహం, మహిళా విద్యా రంగాల్లో ఆయన చేసిన కృషి నేటికి స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. అమెరికా తనకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల ఎత్తివేత, తమ ఓడరేవుల బహిష్కారం నిలుపుదల, కాల్పుల విరమణ తదితర చర్యలు చేపడితే హార్మోజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, తమ అణు కార్యక్రమం గురించి చర్చించేందుకు వారం రోజుల కార్యక్రమానికి సిద్దమని ఇరాన్ ప్రకటించింది. లెబనాన్పై దాడులను కూడా నిలుపు చేయాలని షరతు పెట్టింది. కాగా మధ్యవర్తులతో ఇరాన్ ప్రతిపాదన గురించి సకారాత్మక చర్యలు జరుపుతున్నామని అమెరికా వెల్లడించింది. ఈ ఏడాది మే 26న న్యూఢిల్లీలో జరిగిన 11వ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ననుసరించి క్వాడ్ ఎట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ ప్రారంభమవడాన్ని భారత్ స్వాగతించింది. 4 క్వాడ్ దేశాలతో కూడిన నావికుల బృందం చెన్నై రేవు నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక షౌనక్లో బయలుదేరారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. క్రీడలు. జపాన్ ఆసియా క్రీడల్లో మన మ్యారథాన్ పరుగుల వీరుడు సావన్ బర్వాల్ రజత పతకాన్ని గెలుచుకుని 44 ఏళ్ల ఎదురుచూపులకు చరమగీతం పాడారు. నిర్దేశిత దూరాన్ని 2:11:37 పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము బర్వాల్కు సోషల్ మీడియా సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన అథ్లెట్ చూపిన అద్వితీయ ప్రతిభ ద్వారా భారత్ 4 దశాబ్దాల తర్వాత ఏషియన్ గేమ్స్ మ్యారథాన్పై పోడియంపై చోటు దక్కించుకుందన్నారు. మరోవైపు భారత మహిళా కబడ్డీ బృందం ఇరాన్తో జరిగిన ఫైనల్లో ప్రత్యర్థి బృందాన్ని 34-37 పాయింట్ల తేడాతో మట్టి కరిపించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మొత్తం టోర్నీలో మహిళల జట్టు అజేయంగా నిలవడం విశేషం. ఇక పతకాల పంట కొనసాగిస్తూ మహిళల 50 మీటర్ల షూటింగ్ టీం ఈవెంట్లో భారత్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. వాతావరణం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒరిస్సా ప్రాంతాల్లో నెలకొన్న అల్పపీడన వాతావరణ పరిస్థితుల వల్ల ఛత్తీస్గఢ్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ తెలియజేసింది. ముఖ్యాంశాలు మరోసారి. కృత్రిమ మేధ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిణామాలను అంచనా వేస్తూ హాని నివారణకు ప్రయత్నించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. నౌకా వాణిజ్యం, నావికులపై జరుగుతున్న దాడుల కట్టడికి దేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్యసమితి 81వ సమావేశంలో జయశంకర్ పిలుపునిచ్చారు. జపాన్ ఏషియన్ గేమ్స్లో భారత్ తాజాగా కబడ్డీలో స్వర్ణ పతకం, షూటింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుసుకుందాం. నమస్కారం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్మడి ఫ్రెండ్స్, మీరంతా ఆటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మీకు తెలిసే ప్రోగ్రాంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, ఈ జపనీయులు చూసారా భయ్యా, ఈ జపానుళ్ళు వీళ్ళు టెక్నాలజీ విషయంలో ఎంత ముందున్నా కానీ కొన్ని విషయాల్లో మాత్రం వారి పాత పద్ధతుల్ని అస్సలు వదలనే వదలరంట, వాటినే ఉపయోగిస్తూ ఉంటారట. ఇంతకీ మ్యాటర్ ఏంటి భయ్యా, మిగతా వారితో పోల్చుకుంటే అక్కడ ఉన్న వారికి నడుం నొప్పి వెన్నుపూస సమస్యలు చాలా తక్కువట. ఎందుకంటే వారు కేవలం 2 అంగుళాల మంద ఉండే ఫుటాన్ బెడ్ల మీద మాత్రమే పడుకుంటారట, వాటిని మాత్రమే వాడుతుంటారట. దీనివలన 67% వెన్నుపూస సమస్యలే అసలు రాకుండానే పోతాయట, ఉన్నా తగ్గిపోతాయట. అందుకే అంటారు మరి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. మన పాతవారు ఎన్నో పరిశోధనలు చేసి ఎంతో ప్రయత్నాలు చేసిన తర్వాతే కదా వాటిని వినియోగిస్తూ ఉంటారు. సో అదే టెక్నాలజీని వీళ్ళు కూడా వాడుతున్నారు ఈ విషయాల్లో. అదే కదా మరి, సూపరో సూపరు, ఇట్లాంటి విషయాలు విన్నప్పుడు అనిపిస్తుంది భయ్యా, నిజంగా పాత వారి నుంచి కాస్త మరలా వెనక్కి వెళ్ళి తెలుసుకుంటే బాగుంటుందేమో అని ట్రై చేద్దాం. ఎవరైనా చెప్తే విని తెలుసుకుందాం, అదన్నమాట సంగతి. మరి మీరైతే మాత్రం ఈ మాస్ మూవీ నుంచి ధనుష్ గారి సూపర్ హిట్ సాంగ్ చేస్తున్న వింటూ ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మీకు తెలుసా ప్రోగ్రాంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, దెబ్బ తగిలిన వాడికే దాని విలువేంటో తెలుస్తుంది అంటారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని కూడా చెబుతూ ఉంటారు. మరి ఈ రెండు విషయాల గురించి ఇప్పుడెందుకు చెప్తాను భయ్య అంటారా? చెప్తాను భయ్య. ఈ రెండింటికి బెస్ట్ ఎగ్జాంపుల్ గురించి మీకు చెప్పేస్తా. పాపం ఈ కుర్రాడే ఇతనికి జరిగినటువంటి విషయానికి ఎలా చేశాడో వినండి చెప్తా. ఉగండాకు చెందినటువంటి కినేరాకు 6 ఏళ్ళు ఉన్నప్పుడు కోర్టు గొడవల వలన వాళ్ళ కొంత భూమిని కోల్పోయారట. దానితో మనోడు ఊరుకోలేదు. అప్పుడు కోల్పోయినప్పుడు 6 ఏళ్ళు. తర్వాత మనోడు పట్టుదలతో లా చదువు పూర్తి చేసి తన సొంతంగా కోర్టులో వాదనలు వినిపించి మరీ 23 ఏళ్ల తర్వాత తమ భూమిని తిరిగి దక్కించుకున్నాడంట. సో ఇప్పుడు చెప్పండి భయ్య, నేను ముందు చెప్పిన రెండు విషయాలు మనోడికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాదో? నిజంగా దెబ్బ తగిలిన వాడికి, పట్టుదల ఉన్నవాడికి, వీళ్ళిద్దరికీ ఒకటిలోనే ఉంటే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే మన ఈ ఉగండాకు చెందిన కినెరా. చూసారా, మరి ఎప్పుడూ తన చిన్నప్పుడు భూమి కోల్పోతే దాని గురించి లా చదివి సొంతంగా తనే వాదనలు వినిపించి మరలా తిరిగి ఆ భూమిని సొంతం చేసుకున్నాడంటే, ఆహా, నిజంగా అనిపిస్తుంది భయ్య, ఇట్లాంటి వాళ్ళ గురించి కదా మనం ఎగ్జాంపుల్స్గా చెప్పాల్సింది నెక్స్ట్ జనరేషన్కి అని. సూపర్, అదనమాట సంగతి. ఇదండి ఈనాటి మన ఈ మీకు తెలుసా ప్రోగ్రాం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారనుకుంటూ తిరిగి మరలా తర్వాత కలుసుకుందాం తర్వాత ప్రోగ్రాం ధీరాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాజమహేంద్రవరంలో రాష్టస్థాయి వేడుకలు నిర్వహించనున్నట్టు చెప్పారు. డిజిటల్ అజెండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం అనే గ్లోబల్ థీమ్తో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పర్యాటక రంగ నిపుణులు, టూర్ ఆపరేటర్లు, హాస్పిటాలిటీ రంగ ప్రతినిధులు, కంటెంట్ క్రియేటర్లు, టెక్నాలజీ ఇన్నోవేటర్లు ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ను 4 ప్యాకేజీలుగా నిర్మించనున్నారు. 189.93 కిలోమీటర్ల మేర 6 వరుసలతో కూడిన ఓఆర్ఆర్తో పాటు నారాకోడూరు నుంచి గుంటూరు శివార్లోని బుడంపాడు వరకు 5

2 కిలోమీటర్ల మేర 4 వరుసల అనుసంధాన రహదారి స్పర్ రోడ్డు కలిపి మొత్తం 195.13 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. దీనిని 4 ప్యాకేజీలుగా విభజించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఓఆర్ఆర్లో 3 సొరంగాలతో పాటు కృష్ణానదిపై 2 చోట్ల కొత్తగా వంతెనలు నిర్మించనున్నారు. ఓఆర్ఆర్ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 30,491 కోట్ల రూపాయలుగా ఉంది. తుని రైల్వే స్టేషన్లో 3 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చాక్లెట్ల రూపంలో గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హౌరా చెన్నై రైల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరి బ్యాగుల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 28 నుంచి 30 వరకు సమ్మె చేస్తున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు ఊరట కల్పించాయి. ఈ 3 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంక్ ఏటీఎంలో నగదు ఉపసంహరించుకున్నా ఎలాంటి లావాదేవీ రుసుములు ఉండవని తెలిపాయి. రేపు ఆదివారం అయినప్పటికీ తమ బ్యాంకు శాఖలు పనిచేస్తాయని తెలిపాయి. ఆసియా క్రీడల పథకాల పట్టికలో భారత్కు 3వ స్వర్ణం వచ్చేరింది. కబడ్డీ పోటీల్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు ఫైనల్లో ఇరాన్ను ఓడించి బంగారు పథకాన్ని దక్కించుకుంది. నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్లో 37-33 తేడాతో భారత జట్టు ఇరాన్ను ఓడించింది. మరోవైపు రైఫిల్ షూటింగ్లో రజితం దక్కగా స్క్వాష్ జోడి సెమీస్లో తడబడి కాంస్యంతో సరిపెట్టుకుంది. అటు పురుషుల క్రికెట్లో భారత్ క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు సోమవారం జరిగే 2వ క్వార్టర్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. భారత్కు సీడింగ్ ఐసీసీ ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ లభించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: మెలకువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మనం తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూస్తే 13:06, అనగా 1:06. మరి ఈ సమయంలో మనమంతా ధీరా అంటూ ఉమెన్స్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరిక లేట్ చెక్టర్ స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ ధీరా ప్రోగ్రామ్ని. చాలామంది మహిళల్లో వారి చర్మం కాంతివంతంగా ఉండడం కోసం అనేక క్రీములు వాడుతూ ఉంటారు. అవి కాస్త ఒక్కొక్కసారి ఎక్స్పెన్సివ్గా కూడా అనిపిస్తూ ఉంటాయి, కానీ మన ఇంట్లోనే కొన్ని దాగి ఉంటాయండి. వాటిని మనం కాస్త గుర్తించాలి, అంతే. సరైన రీతిలో వాటిని అప్లై చేస్తే ఆ క్రీముల కన్నా చాలా మెరుగ్గానే ఉంటాయి వీటి పనితీరు. ఇంతకీ అందులో ముందుగా చెప్పుకోవాల్సినవి టమాటా అలాగే కాఫీ పౌడర్. ఈ రెండింటి మిశ్రమాన్ని కాస్త ముఖానికి, చేతులకి అలాగే మెడకి అప్లై చేస్తే ఒక 10 నిమిషాలు పొగంట ఉంచి కాస్త చల్లటి నీటితో మనం వాటిని కడిగేసుకుంటే నునుపటి ఉన్నటువంటి ఆ స్కిన్ గ్లోయింగ్తో పాటు చక్కటి స్కిన్ కూడా మనకి మన ముందు ఉంటుందన్నమాట. సో ఇటువంటి చిన్న చిన్న సింపుల్ ట్రిక్స్ని మనం ట్రై చేస్తూ ఉంటే ఎక్స్పెన్సివ్ లేకుండా ఉచితంగానే చక్కని హెల్దీ స్కిన్ మన సొంతమవుతుంది. అదనమాట సంగతి. మరి ఇంత మంచి విషయం ఉన్న తర్వాత ఇంకొక మంచి పాట కూడా వింటే బాగుంటుందిగా. అందుకే మీకోసం వచ్చేస్తుంది ఇస్ అ హిట్ సాంగ్ ఫ్రమ్ ది శ్రీకారం. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. తుఫాను ప్రభావంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణ పతకం లభించింది. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, న్యూస్ ఆన్ ఎయిర్ GOV.in, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ DD న్యూస్, PMO సమాచార ప్రసార మంత్రిత్వ

0: సైకిల యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో పునరావాస చర్యలు, పంట నష్టం, నదులు, రిజర్వాయర్లలో నీటి ప్రవాహంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత 5 రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలోని హీరా మండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద స్థానిక వరదను నిల్వ చేసేందుకు పులిచింతల దిగువన బ్యారేజీ ఎగువన కొత్త బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. తాజా వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు 50 నుంచి 31% తగ్గిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలోని వైఎస్సార్ కడప, కర్నూలు, ఏలూరు, అనంతపురం జిల్లాలలో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో జిల్లా మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగం 24 గంటల బాధ్యతతో కూడుకున్నదని, ప్రజలకు కష్టం భయం వచ్చినప్పుడు పోలీసులనే ఆశ్రయిస్తారని చెప్పారు. ఆధునిక శిక్షణతో సైబర్ ఆర్థిక నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనే స్మార్ట్ పోలీసులుగా ఎదగాలని మంత్రి గుట్టిపాటి రవికుమార్ సూచిస్తూ,
1: నేను కోరేది ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు దాదాపు మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి పౌరుడితో కూడా గౌరవంగా బాధ్యతతో సానుభూతితో వ్యవహరించాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధత మరియు విలువలు పాటించండి. మీ సేవా ప్రమాణం విజయవంతంగా సాగుతూ మీ కుటుంబానికి, పోలీస్ శాఖకి మరియు రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తా ఉన్నాను.
0: తుఫాను ప్రభావంతో వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించనున్నట్లు చెప్పారు. బియ్యం పంపిణీకి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. వాతావరణం అనుకూలించే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. కాగా కాకినాడ నుంచి చేపల వేటకు వెళ్లిన మోటరైజ్డ్ పడవ ఈరోజు ఉదయం ఒడిశాలోని పారాదీప్కు సురక్షితంగా చేరుకుందని, పడవలో ఉన్న 9 మంది మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. కళ, సాంస్కృతిక వైభవాన్ని పునరుద్దరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సాంస్కృతిక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ,
2: ఏదైనా మనం పర్యాటక రంగం, సాంస్కృతిక రంగం, మీరు చూస్తున్నారు సాంస్కృతిక పరంగా కూడా ఈ రాష్ట్రంలో ఎవరైతే లబ్ధ ప్రతిష్ఠలు అయినటువంటి పెద్దలు ఉన్నారో వారందరినీ గుర్తించే విధంగా రాష్ట్ర పండుగలు నిర్వహిస్తున్నాం. ఈ మధ్యకాలంలో గురజాడ అప్పారావు గారి జయంతిని రాష్ట్ర పండుగగా కూడా గమనించి మొన్న 21వ తారీఖున గురజాడ అప్పారావు జయంతిని కూడా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర పండుగగా చేయడం జరిగింది. కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం కట్టుబడంతో కార్యక్రమాలు కూడా చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో తయారీ ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. వ్యాపార నిర్వహణను సులభతరం చేసే దిశగా దేశంలో చేపట్టిన సంస్కరణలు గణనీయమైన మార్పులకు దారితీశాయి. 2014లో ప్రపంచ బ్యాంకు వ్యాపార నిర్వహణ సౌలభ్య సూచీలో భారత్ 142వ స్థానంలో ఉండేది. నేపాల్, పాకిస్తాన్ కంటే కూడా భారత్ వెనుకబడి ఉంది. అప్పట్లో ఒక కంపెనీని నమోదు చేసుకోవటానికి దాదాపు 4 రోజుల సమయం పట్టేది. 3 రాష్ట్రాల మీదుగా వెళ్లే ఒక లారీకి 3 రకాల పనులు చెల్లించడంతో పాటు ప్రతి రాష్ట్ర సరిహద్దుల్లోనూ తనిఖీలు, జాప్యాలను ఎదుర్కోవలసి వచ్చింది. వచ్చేది. దీన్ని వ్యాపార వర్గాలు దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణల భారంగా అభివర్ణించారు.

0: జీఎస్టీ అమలుతో రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పన్నుల అవరోధాలు తొలగి సరుకు రవాణా మొత్తం ఒకే పన్ను వ్యవస్థ పరిధిలోకి వచ్చింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, కొత్త ఎక్స్ప్రెస్ వేలు, మెరుగైన రహదారుల నిర్మాణంతో సరుకుల రవాణా సమయం తగ్గింది. కౌంటర్ల వద్ద కాగితపు ప్రక్రియకు బదులుగా డిజిటల్ అనుమతుల విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ సంస్కరణల నేపథ్యంలో 2020 నాటికి వ్యాపార నిర్వహణ సౌలభ్య సూచిలో భారతదేశం 63వ స్థానానికి చేరుకుంది. ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ సాధించిన గణనీయమైన పురోగతుల్లో ఇది ఒకటిగా నమోదైంది. వ్యాపార ప్రక్రియలను సరళీకరించడం ద్వారా పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని భారతదేశం కల్పిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: భారత్ ఆజ్ విశ్వ కీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ హై, జల్ద్ హీ భారత్ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ బన్ జాయేగా. ఇస్ బాత్ మే కోయి సందేహ నహీ కి ఆనే వాలే వర్షో మే భారత్ విశ్వ కా గ్రోత్ ఇంజిన్ హోగా. పిచ్లే కుచ్ వర్షో మే హమ్నే మిషన్ మోడ్ మే జో రిఫార్మ్స్ కియే హై ఉన్సే భారత్ మే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మే లగాతార్ బడోత్రి హుయీ హై. హమ్నే కంప్లయన్స్ బర్డన్ కో కమ్ కియా హై.
0: జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణ పతకం లభించింది. ఈరోజు జరిగిన కబడ్డీ ఫైనల్ పోటీల్లో ఇరాన్ను 37-33 పాయింట్ల తేడాతో భారత జట్టు ఓడించింది. దీంతో భారత్కి బంగారు పతకం లభించింది. కాగా ఇప్పటి వరకు మహిళల టీ20 క్రికెట్లో తొలి పసిడి రాగా రెండోది షూటింగ్ పోటీల్లో వచ్చింది. ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు భారతదేశానికి 27 పతకాలు వచ్చాయి. వాతావరణం. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి గోదావరి ఇన్ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా ఉందని చెప్పారు. ఈ రోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. కృష్ణానదిలో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. తుఫాను ప్రభావంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణ పతకం లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: City FM 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
4: అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1

0: పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా హర్షం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున ధీర ఉమెన్స్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ, కొంతమంది మహిళలు వారి హెల్త్ గురించి కాస్త అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, ఈ జీవనంలో కాస్తంత శరీరానికి కూడా రెస్ట్ అవసరమే. రోజులో కాస్త సమయాన్ని యోగా కానీ వాకింగ్ కానీ చేస్తూ ఉంటే రాబోయే అనారోగ్య సమస్యలకు కూడా అధిగమించవచ్చు. కొద్దిగా హెల్త్ కేర్ కూడా అవసరమే కదా. మరి వాటి విషయంలో కూడా కాస్త జాగ్రత్త తీసుకోండి అన్నమాట సంగతి. మరిపడైతే మీకోసం ఒకే ఒక్కడు మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్న ధీర ప్రోగ్రాంలో చాలామంది మహిళలు వారి ఆహారానికి తగు పాళ్ళలో తీసుకోరు, అంటే వారికి కావలసినటువంటి సరైన ఆహారాన్ని తీసుకోరు. మనం తినే ఆహారంలో కదా మన అసలైన ఆరోగ్యం. ముఖ్యంగా మహిళలు వీరి ఆహారంలో ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, క్రమం తప్పకుండా మజ్జిగ వంటి పదార్థాలని వారి మెనూలో చేర్చుకుంటే చాలా హెల్దీగాను ఫిట్గాను ఉంటారట. ఎందుకంటే ఇంట బయట అన్నింటా మీరే కదా నిలవాల్సింది. మేం బాగుండాలన్నా, మన కుటుంబం బాగుండాలన్నా ముందు ఆరోగ్యంగా ఉండాల్సింది మీరే. కాబట్టి మీ ఆరోగ్యానికి కూడా చాలా ప్రధానమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదనమాట సంగతి. మరొకటి మీకోసం, అమ్మాయి కోసం ఈ చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, ఇదండి మరి ఈనాటి దీరా కార్యక్రమం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా? ఇక తర్వాత మనం అంతా కలుసుకుందాం తదుపరి కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనుండండి. ఇది వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే సందడి సమయం ఆసనమైపోయింది. మరిక లేట్ చెక్ స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సందడని. ఈనాటి మన ఈ ప్రోగ్రాంలో ప్రశ్నలతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి నేనే ప్రశ్న వేసినా మీదైన సమాధానాలు ఇవ్వడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. ఇక మీరు నాకు సమాధానాలు పంపించాలి అంటే 0866-243-8214 ఈ నెంబర్కి మీ పేరు, ఊరు, మీకు తెలిసిన సమాధానం జత చేసి ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీరు పంపింది రైటర్ రాంగ్ నేను చెప్పేస్తా. మరి ఇక స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ సందడని. మీకోసం రాబోతున్న మొదటి ప్రశ్న, ఇంతకు ముందంటే అందరిలో టీవీలు ఉండేవి కాదండి, బట్ ఇప్పుడున్న జనరేషన్కి అసలు టీవీ, ఫోను లేని ఇల్లే లేవు అంటే ఆశ్చర్యం కానే కాదేమో. సరే ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ ప్రెసిడెంట్ భయ్య అంటారా? సింపుల్ భయ్య, టీవీ మధ్యలో ఏముంటుంది? మీరు విన్నది కరెక్టే, టీవీ మధ్యలో ఏముంటుంది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866-243-8214 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనం సందడే సందడిలో. ఇందాకడ ఒక క్వశ్చన్ అడిగాను కదా, గుర్తున్నదా? టీవీ మధ్యలో ఏముంటుంది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే చూసేద్దాం. ఎవరు పంపించారు ఏం పంపించారు అంటే, మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాన్ కో ఫ్యామిలీ పంపించేశారు కరెంటు బల్బు అంటూ. కరెంటు బల్బా కాదు భయ్యా. నెక్స్ట్ పెడన జోగనంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రం పెడన నుంచి, రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. కాదు భయ్యా, రాంగ్ ఆన్సర్. మహాలక్ష్మి గారు, రైట్ ఆన్సర్. రాజోరు నుంచి జయన్న, రాంగ్ ఆన్సర్. వెల్కమ్ టు అన్వర్ భయ్య ఫ్రమ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ రేణుకా గోపరాజు కడప నుంచి, రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి కె ఉషారాణి, కె భాస్కర్ రావణ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలు నుంచి, రైట్ ఆన్సర్. కలమందపాడు గ్రామం నుండి కాశీ ముత్తుజావలి, రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. కడప శ్రీదేవి వరలక్ష్మి ప్రవీణ, రైట్ ఆన్సర్. వెంకటలక్ష్మిరెడ్డి భీముడిపాడు నుంచి, కమ్మతం వెంకటలక్ష్మిరెడ్డి గారు, రైట్ ఆన్సర్. నువ్వే భయ్యా అంటూ, సూపర్ భయ్యా. నెక్స్ట్ గౌతమ్ చౌడపల్లి స్పేస్ నుంచి, ఖాళీ స్థలం అంటూ, హౌ హౌ హౌ. నెక్స్ట్ గౌస్ ఫ్రమ్ పమిడి అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. విజయవాడ అనౌన్సర్స్ వినయ్, అన్వర్, సీత, ప్రసన్న, తేజు, రాకింగ్ మధు అంటూ, రైట్ ఆన్సర్. హాయ్ బ్రో అంటూ పంపించేశారు బీవీ సుబ్బారావు మై ఫ్యామిలీ మార్కాపూర్ నుంచి అంటూ, రైట్ ఆన్సర్. నమస్తే అండి, మీరు అడిగిన ప్రశ్న విన్నాను, నా ఆన్సర్ ఏమిటి అంటే అంటున్నారు మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు గారు, రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి, రైట్ ఆన్సర్. కౌస్తభ ఆత్మకూరు నుంచి, రైట్ ఆన్సర్. భయ్యా కాదు భయ్యా, రాంగ్ ఆన్సర్ అది. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రూరు రామకృష్ణయ్య గారు, రాంగ్ ఆన్సర్. ఎంబి నందకుమార్ సునీపెంట శ్రీశైలం నుంచి పంపించేశారు మానిటర్ స్క్రీన్ అంటూ, రాంగ్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ సందడే సందడి ప్రోగ్రామ్కి స్వాగతం అంటున్నారు, రైట్ ఆన్సర్ పంపించేసి, హాయ్ నా పేరు డి సూర్యబాబు, మై వైఫ్ డి కళ్యాణ్ అంటున్నారు శ్రీకాకుళం నుంచి. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, సందడే సందడికి వేసిన ప్రశ్నకు నా ఆన్సర్ అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్ని. టీకం బోర్డు ఎల్లప్ప యాదవ్ రాయచూర్ నుంచి, అమరు ఏముంది భయ్యా. నెక్స్ట్ పాలం పోలయ్య అలగడ్డ నుంచి పంపించేశారు నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్తో. ఆర్జే గారు పొడుపు కథల అడిగితే టీవీ అనే రెండు అక్షరాల మధ్య ఏముండదు, ఎలక్ట్రానిక్ పరికరాలు అయితే మదర్ బోర్డు ఉంటుంది, కిషోర్ నంద్యాల నుంచి. భయ్య నేను ఎట్లా అడిగినా కానీ మీకు అర్థమైన సమాధానం పంపిస్తారు చూశారు, అది నాకు కావాల్సింది. మరి మీరు ఏం పంపించారు, టీవీ మధ్యలో ఏముంటుంది అని పంపించారు, బట్ నేను అడిగింది అది కాదు భయ్య. నెక్స్ట్ మోండ్రాయి గ్రామం అనుమూల మోహన్ సుభద్ర మందలో ఉంటుంది అంటున్నారు, వాట్ భయ్య అర్థం కాలే. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించారు షార్ నుండి డ్రైవర్ అంటూ. నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి డి గోవర్ధన్ రావు ఇంద్రబాయ్ అండ్ కో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. టీవీ మధ్యలో స్విచ్ ఉంటుంది, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్. టీవీ మధ్యలో స్విచ్ ఉంటుందా భయ్యా, అరేరే తెలియదు భయ్యా మనకి విషయం. యనుగంటి నాగేందర్రావు ఫ్రమ్ గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్. సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి అండ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. నమస్తే ఆర్జే గారు ఎర్రమల్లి సీతమ్మలక్ష్మి అమలాపురం నుంచి, రైట్ ఆన్సర్. నిక్కు శ్రీలక్ష్మి రవికుమార్ సీతారాంపురం విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. వంశీ ఫ్రమ్ తిరుపతి నుంచి, రైట్ ఆన్సర్. గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి, భయ్యా ఏం లేదు భయ్యా అందులో ఆన్సరు. కనకరా ఫ్రమ్ పెడర నుంచి, రైట్ ఆన్సర్. నెల్లూరు అనౌన్సర్స్ మేరీ సుచిత్ర మేఘన్ అండ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ బై ఫుల్ స్టాప్ ప్రియా శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డి పల్లి గ్రామం నుంచి, ఫుల్ స్టాప్ ఉంటుందా, ఏమీ ఉండదండి. రాజోర్ నుంచి జయన్న, రైట్ ఆన్సర్గా. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ వగ్గశివయ్య అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్.

దేవసేన తిరుపతి నుంచి ఇప్పుడే ట్యూన్ చేశానయ్యా అంటూ రైట్ ఆన్సర్తో. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి ఫుల్ స్టాప్ అంటున్నారు. ఏం కాదండి, నో ఫుల్ స్టాప్లు, నో కామాసు. తదుపరి శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, ఫ్రమ్ మునిమ్మ పంపించేశారు పెద్దపర్య నుంచి రైట్ ఆన్సర్తో. జోగానంద కాలనీ నుండి అప్పల్ నాయుడు గారు ఏం చేస్తున్నారు అంటూ, భయ్యా మన ఆన్సర్లు అది లేదు భయ్యా. బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి మళ్ళీ పంపించేశారు, ఇన్ దట్ రాంగ్ ఇప్పుడు రైట్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు గారు పంపించేశారు తాటిపర్తి నుంచి రైట్ ఆన్సర్ని. సురేష్ డ్రైవర్ ఫ్రమ్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ టైలర్ రైట్ ఆన్సర్. తదుపరి గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. రాజోల నుంచి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. అదనమాట సంగతి భయ, అందరికీ చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, చాలామంది రాంగ్ ఆన్సర్ పంపించారు. ఏదేమైనా ఒక ప్రశ్నకు ఒక్కసారి మాత్రమే సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ ఉన్న ఒక్క అవకాశాన్ని అలా వాడుకుందాం, ఒక ప్రశ్నకు ఒకసారే కదా. అదనమాట సంగతి. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే, సింపుల్ భయ్యా, టీవీ అనే దాని మధ్యలో యూ అన్న అక్షరం ఉంటుంది భయ్యా. మనకి ABCD గట్రా వచ్చుంటే ఆటోమేటిక్గా ఈ ఆన్సర్ మనకు తెలిసే ఉంటుంది, కాకపోతే మనం టీవీ అనేసరికి టెలివిజన్లోకి వెళ్ళిపోతాం కదా. అదనమాట సంగతి. సో మన నెక్స్ట్ మరొక ప్రశ్న, కాళ్ళు లేవు కానీ నడుస్తుందండోయ్, నోరు లేదు కానీ మాట్లాడుతుందండోయ్, ఏమిటది ప్రశ్న? మరొకసారి, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, నోరు లేదు కానీ మాట్లాడుతుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఎల్లుండి నుంచి 30 వరకు 3 రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఆదివారం అయినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణంగా పనిచేయనున్నాయి. అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం లింక్ శాఖలు పనిచేసేందుకు ఆర్బీఐ అనుమతిచ్చింది. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో పునరావాస చర్యలు, పంట నష్టం, నదులు, రిజర్వాయర్లలో నీటి ప్రవాహంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత 5 రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో గడ్డిపాడులో రైల్వే పైవంతెనకి కేంద్ర గ్రామీణ పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్నతో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గుంటూరు పార్లమెంటు పరిధిలో 8 ROBల నిర్మాణానికి కేంద్రం 750 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని చెప్పారు. రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప, కర్నూలు, ఏలూరు, అనంతపురం జిల్లాలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల ప్యాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో జిల్లా మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3 స్వర్ణ పథకం ఈరోజు జరిగిన కబడ్డీ ఫైనల్లో లభించింది. ఈ పోటీలో ఇరాన్ను 37-33 పాయింట్ల తేడాతో భారత్ జట్టు ఓడించింది. దీంతో భారత్కి 1000 పథకం లభించింది. తుఫాను ప్రభావంతో వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించనున్నట్లు చెప్పారు. బియ్యం పంపిణీకి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చామని, వాతావరణం అనుకూలించే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయవాది, దేశభక్తుడు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి ఈరోజు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా అటెండ్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున సందడే సందడిలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, నోరు లేదు కానీ మాట్లాడుతుంది, ఏమిటి అది? మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానం ఏంటో చూద్దాం. ఎవరెక్కడి నుంచో శాంతినగర్ ఫ్రమ్ ఒకే ఒక్కడి నుంచి, కన్సిడర్ చేయొచ్చు కానీ భయ్యా, బట్ మన రైట్ ఆన్సర్ చెప్పిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి రైట్ ఆర్ రాంగో. నెక్స్ట్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాంత్ కో ఫ్యామిలీ ఏ లోక అంటూ, రాంగ్ ఆన్సర్ భయ్య. నెక్స్ట్, తిరుపతి దామినేడు నుండి కే ఉషారాణి కే భాస్కర్ రావు, మీకు కూడా సేమ్ ఆన్సర్ భయ్య. నేను రైట్ ఆన్సర్ చెప్పిన తర్వాత రైట్ ఆర్ రాంగో మీరే డిసైడ్ అవ్వండి, బట్ మీ ఆన్సర్ కూడా కన్సిడర్ చెయ్యొచ్చు. నెక్స్ట్, కుమార్ అనంతపురం నుంచి చెప్పులు కాదండి, చెప్పులు నడుస్తాయి, ఓకే కాళ్ళు లేవు, నోరు లేకపోయినా మాట్లాడుతుంది, అబ్బో చాలాసార్లు మాట్లాడినండి. నెక్స్ట్, సీను ఫ్రమ్ ఐరాల నుంచి రైట్ ఆన్సర్, రాజోరు నుంచి జయన్న ఉత్తరం అంటూ, ఉత్తరం నోరు లేకపోయినా మాట్లాడుతుందంటే 50% కన్సిడర్ చేయొచ్చు భయ్యో, మీ ఆన్సర్లో కూడా కాస్తుంది. నెక్స్ట్, గౌస్ ఫ్రమ్ పమిడి నుంచి రాంగ్ ఆన్సర్, భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్, విజయ్ పరమేష్ గుంతకల్ నుంచి 50% కన్సిడర్ చేయొచ్చు భయ్యో. నెక్స్ట్, సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి 50%, గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి 50%, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డివారిపాలెం నుంచి షేక్ తబలా ముస్తాన్ భాష 50%. నమస్తే అన్వర్ గారు, ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేశారు ఎర్రమల సీతమ్మలక్ష్మి అమలాపురం నుంచి, 100% రైట్ ఆన్సర్. నెక్స్ట్, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ 50% భయ్యా. నమస్తే అన్వర్ గారు, మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మంగళగిరి నుంచి దామల చిన్నమస్తాన్రావు పెద్దమస్తాన్రావు గారు సరైన సమాధానంతో. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు గారు 50%, కనకారా ఫ్రమ్ పెడర నుంచి ట్రైన్ ఆర్ మేఘమంటూ, ఈ రెండు కూడా కాస్త కొద్దిగా కన్సిడర్ చేయొచ్చు కానీ భయ్యా పూర్తి స్థాయి కాదనుకుంటా. నెక్స్ట్, నా పేరు డి సూరిబాబు, మై వైఫ్ డి కళ్యాణి అంటున్నారు శ్రీకాకుళం నుంచి, ఉత్తరం లెటర్ అంటూ, 50% భయ్య. నెక్స్ట్, రివర్ లేదా మొబైల్ ఫోన్ కడప శ్రీదేవి వరలక్ష్మి ప్రవీణ అంటూ, కాదండి. నెక్స్ట్, అనంతపురం నుంచి అనురాద గారు రేడియో అంటూ, రేడియో నడుస్తుందా అండి? ఓహో, నడవడం అంటే మీరు ఆ నడవడం అనుకున్నారేమో, ఇది వాకింగ్ అండ్ ఓయ్, అది రన్నింగు. నెక్స్ట్, గౌతమ్ ఫ్రమ్ చౌడప్పల నుంచి 50%, పూర్తి స్థాయి సమాధానం కాదు భయ్యా. నెక్స్ట్, డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోరు నుంచి రైట్ ఆన్సర్, తదుపరి రివర్ లేదా మొబైల్ అంటున్నారు విజయవాడ వివిధ భారతి అనౌన్సర్స్ వినయ్ అన్వర్ ఆదిత్య క్రిష్ అంటూ, భయ్యా సూపర్ భయ్యా. నెక్స్ట్, నరసింహారావు ఫ్రమ్ దేవరగట్ల సంజయ్ నగర్ నుంచి పంపించేశారు, 50% భయ్యో, పూర్తి స్థాయి కాదు. కమ్మదం వెంకటలక్ష్మారెడ్డి భీములపాడు నుంచి రైట్ ఆన్సర్, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి 50%. భయ్యా నావి మూడు జవాబులు భయ్యా, బ్రహ్మయ్య గారు మీరు పంపించిన మూడిట్లో ఒకటైతే కానీ సరైన సమాధానం దాగుంది భయ్యో. నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు కుసుమ అంబటి నగర్ నుంచి, 50% అండి. హాయ్ అన్వర్ సార్, గిడ్డం అంకయ్య బందరుపల్లి నెల్లూరు నుంచి, 50% భయ్యా మీరు పంపించిన ఆన్సర్లో. మీరు అడిగిన ప్రశ్నకి అన్వర్ గారు జవాబు ఏమిటి అంటే అంటున్నారు దాసరిపాలెం నుండి శివదాసు రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, సరైన సమాధానం.

గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బాగున్నారు అంటున్నారు. నేను సూపర్ అండి. నెక్స్ట్ టెన్త్కి మన ప్రశ్నకి సమాధానం పంపించేశారు. రామళ్ళకోట నుండి దుబాయ్ బాషా అబ్దుల్ మున్నాన్ మునీన్ బేగం అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ కృష్ణ ఫ్రమ్ సంతోష్ అంటో. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు 50% అండి మీరు పంపించింది. నెక్స్ట్ చెప్పులు అనిపిస్తుంది దేవసేన. కాదు కాదు, మేఘము లేక మబ్బులు, ట్రాన్సిస్టర్. ఆహా, ఎన్నైండి మీ దాంట్లో, కానీ ఏ ఒక్కటి 100% రైట్ ఆన్సర్ లేదు. నెక్స్ట్ జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి 50%. నెక్స్ట్ సుమని ఫ్రమ్ పెడన నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాలం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించేశారు. మీ సమాధానాల్లో ఒకటి కొద్ది కన్సిడర్ చేసే ఆన్సర్లు ఉన్నాయి కానీ పూర్తి స్థాయి కాదండి. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు, మై ఆన్సర్ ఇస్ అంటూ ప్రియా శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డిపల్లెం గ్రామం నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ జీ అంటున్నారు, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి 50% ఆన్సర్తో. గన్నవరం ఇంటి పేరు అంటున్నారు, తిరుపతి శ్రీనివాస్ గన్నవరం నుంచి అంటూ 50% అండి మీ ఆన్సర్లో. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి పంపించేశారు 50%. గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ సోమనాథం జనార్దన్ రావు గారు నెల్లూరు జిల్లా నుంచి 50% ఆన్సర్తో. హాయ్ భయ్యా, బివి సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి 50% భయ్యా. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి 50%. కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల రైలు అంటున్నారు. రైలు అనేది ఓకే, మన సరైన సమాధానం చెప్పిన తర్వాత ఎంచుకుంది రైట్ ఆర్ రాంగ్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజు గారు మేఘమంటూ. నెక్స్ట్ తదుపరి మణి అంటున్నారు కానీ ఏ పేరు లేదు ఇందులో. నెక్స్ట్ మునియమ్మ పెద్దపర్య నుంచి పంపించేశారు రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంజయ్ ఫ్రమ్ పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం చంద్రదా గారు రైట్ ఆన్సర్. విజయవాడ వివిధ భారతి అనౌన్సర్స్ వినయ్ అన్వర్ అంటూ పంపించేశారు ఇప్పుడు 50% అండి. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రూ రామకృష్ణ గారు రైట్ ఆన్సర్. తదుపరి ట్రైన్ అంటున్నారు కానీ పేరు లేదు ఇక్కడ. నెక్స్ట్ పాపం పంపించేవాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపించేశారు రైట్ ఆన్సరో రాంగ్ ఆన్సరో తెలియక. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే గడియారం అండి. గడియారం అర్థమైందా? ఆన్సర్ కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, నోరు లేదు కానీ మాట్లాడుతుంది, అంటే సమయం చెబుతూ ఉంటుంది కదండి టంగ్ టంగ్ టంగ్ అని, అదనమాట సంగతి. మరి మీరు పంపించే సమాధానం దీనికి ఎంతవరకు మ్యాచ్ అవుతాయి అనేది ఒకసారి ఆలోచించుకోండి, అది విషయం అనమాట. మరి ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కసారి మాత్రమే సమాధానం చెప్పే అవకాశం అండి, రెండుసార్లు మూడుసార్లు దేర్ ఇస్ నో ఆప్షన్, అదనమాట సంగతి. నెక్స్ట్ మరొక ప్రశ్న, తోలు బొమ్మకి 100 ఆయుష్ కానీ నీరు పోస్తే చచ్చిపోతుంది, ఏమిటది ప్రశ్న? మరొకసారి, తోలు బొమ్మకు 100 ఆయుష్ కానీ నీరు పోస్తే చనిపోతుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243514 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నాం సందడే సందడిలో ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? తోలుబొమ్మకు 100 ఏళ్ల ఆయుష్ కానీ నీరు పోస్తే చనిపోతుంది ఏమిటది అని. దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరెక్కడి నుంచి పంపించేసారు చూద్దాం. ఆసక్తికరమైన ప్రశ్నలు, మంచి పాటలు ప్రసారం చేస్తున్నారు, థ్యాంక్ యూ సార్ అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. బట్ మీరు ఎన్ని చెప్పినా కానీ భయ్యా రాంగ్ ఆన్సర్ చెప్పారు భయ్యా. నెక్స్ట్, మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ఎం నరేష్ రోజా సరీష్ అనుకో ఫ్యామిలీ మట్టి బొమ్మ అంటో కాదుగా. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి మంట అంటూ కాదుగా. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రాంగ్ ఆన్సర్. రాజోరు నుంచి జయన్న గారు రాంగ్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ భాష. గురువుగారు, మీరు పంపించిన దాంట్లో ఎక్కడో ఒక 70% రైట్ ఆన్సర్ అయితే ఉంది, కానీ అది ఏంటి అనేది పూర్తి స్థాయిలో తర్వాత నేను చెప్తా. నెక్స్ట్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద జానకీరాజు గారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి అదేది ఏమి ప్రశ్న అయ్యా, అది జవాబు ఏం తెలియట్లేదు అంటున్నారు. ఏం బాధపడద్దండి, నేను చెప్తానుగా జవాబు చివర్లో. నెక్స్ట్, గురుకుమార్ ఏసునగర్ నెల్లూరు నుంచి ఉప్పు లేదా ఉప్పు బొమ్మ అంటూ, రెండు రాంగ్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్, సోమనాథం జనార్దన్ రావు గారు రాంగ్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు ఫ్రమ్ అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్ అండి ఓయ్. నెక్స్ట్, శ్యామ్ ఫ్రమ్ కర్నూలు నుంచి ఆన్సర్ ఈజ్ మొబైల్ అంటూ పాటలు బాగున్నాయి అంటూ. మీరు ఏం చెప్పినా కానీ భయ్యా రాంగ్ ఆన్సర్ అండి అది. నెక్స్ట్, వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రాంగ్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగెండ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు రాంగ్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. సాయి శిరీష తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్. హాయ్ సార్ అంటున్నారు బివి సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్తో. గౌతమ్ చూడప్పల్ నుంచి రాంగ్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. కుసుమ ఫ్రమ్ అంబటి నగర్ నుంచి రాంగ్ ఆన్సర్. ఇందాక సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించడం చదవలేదు అంటున్నారు. ఓకే, ఇప్పుడైతే కనుక మీరు పంపించిన దాంట్లో ఒక రైట్ ఆన్సర్ ఉందండి. ఇందాక

అది కూడా రైట్ ఆన్సరే. కౌస్తభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి, అదనమాట సంగతి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి, భయ్యా మీరు పెట్టిన మూడు రాంగ్ ఆన్సర్లే భయ్యా. నెక్స్ట్ నెక్స్ట్ విజయ్ పరమేష్ గుంతకల్ నుంచి, రాంగ్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి, రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి, రాంగ్ ఆన్సర్. హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు బి ఆదర్శ్ సి సత్యసాయి జిల్లా నుంచి హిందూపురం, రాంగ్ ఆన్సర్. ఆర్జే గారు ఉప్పు అంటున్నారు కిషోర్ ఫ్రమ్ ఇండియా నుంచి, రాంగ్ ఆన్సర్. కమతమ్మ వెంకటలక్ష్మారెడ్డి గారు భీమునిపాడు నుంచి, రాంగ్ ఆన్సర్. మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, రాంగ్ ఆన్సర్. తదుపరి సుమని ఫ్రమ్ పెడర నుంచి, రాంగ్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు నెల్లూరు డిస్టిక్ నుంచి, రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. దాసరిపాలెం నుండి శివదాసు రెడ్డి వారి కుటుంబ సభ్యులు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నరసింహారావు దేవరగట్ల నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. రామలకోట నుంచి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుంచి పంపించేశారు టైలర్ కృష్ణ సంతోష్, రాంగ్ ఆన్సర్. సీను ఐరాల నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చెవురు రామకృష్ణ గారు, రాంగ్ ఆన్సర్. తదుపరి మంగళగిరి నుంచి దామర చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తు నుంచి, రాంగ్ ఆన్సర్. తదుపరి ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి, రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి, సినిమా ప్రశ్న అడగండి సార్ అంటూ ఎప్పుడూ సినిమా ప్రశ్నలేనా అండి, దానికోసం ప్రత్యేక కార్యక్రమం వేరే ఉందండోయ్, దీనికి మాత్రం ఇదేనండోయ్. నెక్స్ట్ క్వశ్చన్ అంటున్నారు, చెప్తానండి క్వశ్చన్, తప్పకుండా చెప్తా. ఈ తోలు బొమ్మకు 100 ఏళ్ల ఆయుష్, కానీ నీరు పోస్తే చనిపోతుంది, ఏమిటి అది అని అడిగాను. తదుపరి కర్ణాటక రాష్ట్రం చిత్రతిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్, ఏమీ పంపించలేదే. నెక్స్ట్ కానూరు నుంచి సాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు, బట్ మన ప్రశ్నకి సమాధానం లేకుండా. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి, ఎప్పుడే ట్యూన్ చేశా అన్వర్ బాబు అంటూ, బట్ మన ప్రశ్నకు సమాధానం లేదు. నెక్స్ట్ అదనమాట సంగతి. సో మ్యాక్సిమం చాలామంది రాంగ్ ఆన్సర్ చెప్పారు, ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే రైట్ ఆన్సర్ పంపించేశారండి. అదేంటిదో ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. తోలు బొమ్మకు 100 ఏళ్ల ఆయుష్, నీరు పోస్తే చనిపోతుంది. ఇప్పుడు పేపర్ ఉంటుంది చూసారండి, పేపర్ ఎన్నేళ్ళైనా కానీ ఎలాగ ఉంటుందండి దాన్ని నీరు పోయకుండా ఉంటే. కానీ పొరపాటున దానికి నీరు తగిలితే దెబ్బకి దాని పని అయిపోయినట్టే, చనిపోతుంది కదా. అదనమాట సంగతి. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే కాగితం. అందుకే ఇందాక మీకోసం మనీ సినిమాలో పాట వినిపించా. మరి అది విన్నాకనే సార్ కొద్దిగా ఏమైనా స్ట్రైక్ అయిద్దేమో అనుకున్నా, బట్ చాలామంది ట్రై చేశారు. ఏం పర్లేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. తర్వాత ప్రశ్నలో చూసుకుందాం మీదైన సమాధానాలు ఏమిస్తారో. అదనమాట సంగతి. నెక్స్ట్ మరొక ప్రశ్న, మనం ఆహ్వానించకపోయినా కూడా డైరెక్ట్గా సరాసరి మన ఇంట్లోకే వచ్చేస్తుంది, ఎంత ప్రయత్నించినా మనం దాన్ని పట్టుకోలేము, ఏమిటది ప్రశ్న? మరొకసారి, మనం వెల్కమ్ చెప్పకపోయినా డైరెక్ట్గా మన ఇంట్లోకే వచ్చేస్తుంది, ఎంత ప్రయత్నించినా మనం దాన్ని పట్టుకోలేము, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243214 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము సందడే సందడిలో మరి ఇందాక ఒక ప్రశ్న అడిగాం కదా, దానికి కాను మనం ఇద్దరి మేము చర్చిద్దాం. ముందు ప్రశ్న ఏమిటి అంటే, మనం ఆహ్వానించకపోయినా డైరెక్ట్గా మన ఇంట్లోకే వచ్చేస్తుంది, ఎంత ప్రయత్నించినా మనం దాన్ని పట్టుకోలేము, ఏమిటది అని అడిగాను. దానికి కాను మన ఫ్రెండ్స్ పంపించిన సమాధానంలో ఏమిటి ఎక్కడి నుంచి అంటే, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్ రోజా శ్రీ శాన్కో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్, మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్, నెక్స్ట్ కోస్ ఫ్రమ్ పమిడి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, తరుపరి డాక్టర్ రామకృష్ణ సునీత రైట్ ఆన్సర్, నేమ్ జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్.

ఆన్సర్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ బట్ పేరు లేదు ఇక్కడ. నెల్లూరు జిల్లా ఎనిమడుగు నుండి శ్రీ చేబ్రూరు రామకృష్ణయ్య. రైట్ ఆన్సర్ నమస్తే అన్వర్ గారు అంటున్నారు ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. రైట్ ఆన్సర్ నెక్స్ట్ అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు. రైట్ ఆన్సర్ తౌ మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్ చిన్న అమ్మాయి మిర్యాలగూడ నుంచి. రైట్ ఆన్సర్ రమేష్ దొంతి అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్ కానూరు నుంచి తాతారావు గారు. రైట్ ఆన్సర్ ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి. రైట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా గారు. రైట్ ఆన్సర్ సూర్య కిషోర్ నంద్యాల నుంచి. రైట్ ఆన్సర్ కమతం వెంకటలక్ష్మారెడ్డి భీమునిపాడు నుంచి. రైట్ ఆన్సర్ రాజోరు నుంచి జయన్న గారు. రైట్ ఆన్సర్ దేవసేన ఫ్రమ్ తిరుపతి నుంచి. రైట్ ఆన్సర్ గురుస్వామి నాయుడు రొంపచెర నుంచి. రైట్ ఆన్సర్ అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ గారు. రైట్ ఆన్సర్ కర్నూలు జిల్లా గోనగుండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు. రైట్ ఆన్సర్ సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి. రైట్ ఆన్సర్ కొనకొండ రమణారావు గారు. కవిత జోష్ని వెన్కో ఫ్యామిలీ బెంగళూరు నుంచి. రైట్ ఆన్సర్ రాము టైలర్స్ ఫ్రమ్ వావిళ్ళ పాలకుర్తి జన్గావ్ నుంచి. రైట్ ఆన్సర్ నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ నుంచి కొత్తగూడెం. రాంగ్ ఆన్సర్ విజయ పరమేష్ గుంతకలు నుంచి. రైట్ ఆన్సర్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి. రైట్ ఆన్సర్ శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుంచి. రైట్ ఆన్సర్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ కడప పొద్దుటూరు డిస్టిక్ నుంచి. రైట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు. రైట్ ఆన్సర్ భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి. రైట్ ఆన్సర్ హాయ్ గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు. ఈగలు దోమలు క్రిమికీటకాలు మొదలైనవి అంటున్నారు బి ఆదర్శ్ హిందూపురం నుంచి. భయా దీంట్లో ఎంతో కొంత రైట్ ఆన్సర్ కూడా ఉంది. నెక్స్ట్ రైట్ ఆన్సర్ కూడా విందు కానీ నెక్స్ట్ పాలెం పోలయ్యగారు ఆలగడ్డ నుంచి నంద్యాల డిస్టిక్ నుంచి. రైట్ ఆన్సర్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి. మీ ప్రశ్నకు మా ఆన్సర్ అంటూ దేవి గారు. రైట్ ఆన్సర్ మునమ్మ పెద్దపర్య నుంచి. రైట్ ఆన్సర్ నెక్స్ట్ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మ పవన్ లక్ష్మి. రైట్ ఆన్సర్ హాయ్ సార్ అంటున్నారు బీవీ సుబ్బారావు అనుకో ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుంచి. రైట్ ఆన్సర్ కరెక్టే అండి సాంగ్ సూపర్ అండి అంటున్నారు యమహా నగరి అంటూ పంపించేశారు. ఐఎమ్ చంద్ర ఫ్రమ్ ఉరువకొండ నుంచి. రైట్ ఆన్సర్తో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఈరోజు క్వశ్చన్ సూపరు సూపర్ హిట్ సాంగ్స్ అంటున్నారు. రామలకోట నుంచి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్ ముబీన్ బేగం అనుకో ఫ్యామిలీ మెంబర్స్. రైట్ ఆన్సర్తో నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగయ్య దమ్మాయిగూడెం నుంచి పంపించేశారు. రాంగ్ ఆన్సర్ కౌస్తభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్ని పెడన జోగనందలో కాలు నుంచి అప్పలరాజు గారు. రైట్ ఆన్సర్ రాజశేఖర్ రెడ్డి అదోని మండలం నుంచి. రైట్ ఆన్సర్ సుమని ఫ్రమ్ పెడన నుంచి. రైట్ ఆన్సర్ హలో అన్వర్ భయ్య హవర్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మా ఆన్సర్ ఇస్ పంపించేశారు ది బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి. రైట్ ఆన్సర్తో మంగళగిరి నుంచి దామర చినమస్తానరావు పెద్దమస్తానరావు గారు పంపించేశారు. రైట్ ఆన్సర్ తిరుపతి దామినడు నుండి ఉషారాణి భాస్కరరావు అనుకో ఫ్యామిలీ. కొంచెం చిన్న ప్రశ్న అడగండి సార్, మీరు మరీ అంత పెద్దది అడిగితే అర్థం కావడం లేదు అంటున్నారు. ఏమండి మన ప్రశ్నలో చాలా క్లారిటీ ఉందండి, అస్సలు అందులో ఏమాత్రం డౌటే లేదు. బట్ మీ ఆన్సర్లో ష్యూరిటీ ఉండాలి, ఎందుకంటే మన ఆన్సర్కి చాలామంది రైట్ ఆన్సర్ పంపించేశారు. దీనికి 4-5 రకాల ఆన్సర్లు ఉన్నాయండి, ఇంకా కనబడితే ఇంకా ఎక్కువ కూడా అవుతాయి. ఒకటని లేదు, బట్ మీరు పంపించింది అయితే 50%. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేముల పరశురాములు పద్మ అనుకో ఫ్యామిలీ పంపించేశారు 50%. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాల నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్ సీను ఐరాల నుంచి. రాంగ్ ఆన్సర్ హాయ్ నా పేరు డి సూరుబాబు, మై వైఫ్ డి కళ్యాణి అంటున్నారు. రైట్ ఆన్సర్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి ధర్మవరం నుంచి. రైట్ ఆన్సర్ ఈరోజు మీ షో చాలా బాగుంది అనుమర్ గారు అంటున్నారు ఎం నరేష్ రోజా మహబూబ్ నగర్ నుంచి. నెక్స్ట్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి. రైట్ ఆన్సర్ బయ్యో. నెక్స్ట్ హాయ్ గడ్డ మంకయ్య బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి. రైట్ ఆన్సర్ రమేష్ షిమోగా కర్ణాటక నుంచి. రైట్ ఆన్సర్ గురుకుమార్ నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్ తదుపరి రవితేజ రాజశేఖర్ అనుకో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్ సోమనాథం జనార్దన్ రావు గారు. రైట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా నుంచి. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి. రైట్ ఆన్సర్ మీరు అడిగిన ప్రశ్నకి ఇన్ని
మీ ప్రశ్నకి జవాబు ఇన్ని

రోజులు శుభాకాంక్షలు అంటున్నారు దాసరిపాలెం నుంచి శివవాసురెడ్డి వారి కుటుంబ సభ్యులు. అర్థం కాలేదండి. నెక్స్ట్, డబ్బులు అంటున్నారు, ప్రాణం అంటున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్. నెక్స్ట్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి గారు. రైట్ ఆన్సర్ ఒకటి, ఇంకోటి రాంగ్ ఆన్సర్. కాదరాబాద్ విలేజ్ నుంచి పొద్దుటూరు వడ్డే రంగా వెలటూరు నుంచి. బట్ ఆన్సర్ లేదు భయ్యా దీంట్లో. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా. మణి అంటూ, మణి మన అడక్కుండానే వస్తుంది, వద్దన్నా. భయ్యా మరి ఎక్కడో కొద్ది కొడుతుంది భయ్యా ఈ ఆన్సర్ కాదేమో అని. నెక్స్ట్, హాయ్ అంటున్నారు. నెక్స్ట్, అదన్నమాట సంగతి. సో మన ఫ్రెండ్స్ చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకొంతమంది రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, చెప్పాను కదా ఇందాక 4-5 రకాలు ఉన్నాయని. నేనైతే యాక్చువల్గా ఎండ, వెలుతురు, గాలి, సూర్యరశ్మి ఇలా అనుకున్నా, గాలి కూడా. కానీ మన వాళ్ళు రకరకాలు పంపించారు, ఇందులో ఏ చెప్పినా రైట్ ఆన్సరే. ఇంకొంతమంది ఈగలో, దోమలో, చెమలో అంటున్నారు. నిజమే భయ్యా, ఇది కూడా రైట్ ఆన్సరే. అలాగే డస్ట్, ఇది కూడా రైట్ ఆన్సరే. ఎందుకంటే గాలి వస్తుందని మనమే తలుపు తీస్తాము, కానీ దాంతోపాటు డస్ట్ కూడా వస్తుంది కదా, అదనమాట సంగతి. నెక్స్ట్, ఇంకేమైనా ఉన్నాయా? అబ్బే మనవాళ్ళు పెద్దగా కష్టపడకుండా రైట్ ఆన్సర్ చాలామంది పంపించేశారన్నమాట, అది సంగతి. ఇదండి మరి ఈనాటి మన ఏ సందడే సందడి. మీరంతా ఆడేస్తూ పాడేస్తూ ఎంజాయ్ చేశారు కదా. మరిక నేనైతే ఈనాటి ఈ సందడే సందడికి బాయ్ బాయ్ పలికేస్తున్నాను. నెక్స్ట్ మనం కలుసుకుందాం తర్వాతి కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో చేపట్టిన పునరావాస చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో 109వ స్కోచ్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రభుత్వ విభాగాలు, సంస్థలకు స్కోచ్ గోల్డ్ అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీకి గుడ్ గవర్నెన్స్ విభాగంలో స్కోచ్ గోల్డ్ అవార్డు లభించింది. సంస్థ డైరెక్టర్ జి శ్రీకాంత్ ఈ అవార్డును అందుకున్నారు. ఈరోజు నెల్లూరు నగరంలోని 14 కూడళ్లలో ఫౌంటైన్ పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, శంకుస్థాపన చేసిన 14 కూడళ్లలోని ఫౌంటైన్ల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో సాధించిన 94% ఫలితాల కంటే మెరుగైన ఫలితాలను సాధించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు. కర్నూలు ఎయిర్పోర్టులో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కావడం సంతోషకరమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికి ప్రత్యేక హెల్త్ ప్రొఫైల్ రూపొందించి వ్యాధి నిర్ధారణ పరీక్షల నుంచి చికిత్స, తదుపరి పర్యవేక్షణ వరకు వైద్య సేవలను అనుసంధానించే సంజీవని కార్యక్రమానికి డిసెంబర్10 నుంచి ట్రయల్ రన్ నిర్వహించి వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డీజీ భరత్ 629 మంది ట్రైనీ కానిస్టేబుళ్లకు అభినందనలు తెలియజేశారు. డిఎస్సీ అక్రమాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ నేతలు కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు వినతిపత్రం అందించారు. ఘటనకు సంబంధం లేని వారిపై కూడా కేసులు పెట్టారని సీపీ దృష్టికి తీసుకువెళ్లారు. ఖరీఫ్లో 37 లక్షల టన్ల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని, అవసరమైతే కేంద్రంతో మాట్లాడి మరింత సేకరించేలా చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దసరా శరన్నవరాత్రి వేడుకల్లో వర్చువల్ లింక్ ద్వారా భక్తులకు ప్రత్యేక పరోక్ష ఆర్జిత సేవల వీక్షణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ దుర్గగుడి పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ ఈవో సీనా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: పాటుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 4:06. మరి ఈ టైంలో మనమంతా వివిధ అంటూ ఒక ప్రముఖ చిత్రాల్లో నటించేటువంటి వారి గురించి వారి పాటను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. మరి అలా ఈరోజు మన వివిధ కార్యక్రమానికి వచ్చేసిన వారు ఒక ప్రముఖ నటి సిమ్రాన్ గారు. మరి వారు నటించేటువంటి సినిమాల నుంచి పాటలతో మనం ఈ సమయంలో వింటూ ఎంజాయ్ చేస్తూ ఉందాం. మరి ముందుగా మీకోసం రాబోతున్న పాటలు నరసింహనాయుడు మరియు సమరసింహారెడ్డి ఈ చిత్రాల నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
1: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు వెన్నెల స్పెషల్ ప్రోగ్రామ్ని వింటారు.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్ విత్ మీ యూ ఆర్జే చేతన్. అలసట అనేది విశ్రాంతి తీసుకున్నా కూడా తగ్గని ఒక అలుపు మరియు బడలిక. నిద్రలో ఆటంకాలు, ఆహారం లేదా రోజువారీ చర్యలలో మార్పులు, అనారోగ్యం అధిక శ్రమ కారణంగా అలసట సంభవిస్తూ ఉంటుంది. అండ్ సాధారణంగా అది విశ్రాంతితో మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక తీవ్రమైన అలసట ఒక ఖచ్చితమైన కారణం లేకుండా సంభవిస్తుంది. 6 నెలల కంటే ఎక్కువగా కొనసాగుతుంది. మానసిక కలత కూడా తరచుగా అలసట లేదా దీర్ఘకాలిక అలసట వ్యాధితో ముడిపడి ఉంటుంది. దాని ప్రధాన సంబంధిత సంకేతాలు, లక్షణాలు ఏమిటి, ఇప్పుడు మనం వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో తెలుసుకుందాం. అలసట క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అంటారు. దీర్ఘకాలిక అలసట వ్యాధి లేదా మయాల్జిక్ ఎన్సెఫలోమైలైటిస్ ఇదొక ముఖ్యమైన లక్షణం వీటికి కలిగి ఉంటాయి. అవేంటంటే, అలసట సంభవించడానికి ముందు చేయగలిగిన రోజువారీ కార్యకలాపాలను చేపట్టే సామర్థ్యంలో గణనీయమైన తగ్గుదల. మయాల్జిక్ ఎన్సెఫలోమయోలైటిస్ సంభవించడానికి ముందు చేసిన సాధారణ రోజువారీ కార్యకలాపాలు, తర్వాత తీవ్ర నీరసం, అలసట, విశ్రాంతి, నిద్ర తర్వాత కూడా అలసటకు ఉపశమనం లేకపోవడం, మానసిక శారీరక శ్రమ తర్వాత కొన్ని రోజుల పాటు ఉండే అలసట. ఇతర లక్షణాలు ఏమిటంటే, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి సమస్యలు, ఏకాగ్రత పెట్టడంలో కష్టం, భావోద్వేగ సున్నితత్వం పెరగడం, అంటే ఎమోషనల్ గా అవుతారు, యాంగ్జైటీ పెరుగుతుంది, పానిక్ అటాక్స్ తొందరగా వస్తాయి. మీ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది, అంటే నిద్ర క్రమాలు తారుమారు కావడం, అధిక నిద్ర, నిద్ర లేకపోవడం, నిద్రలో కలతలు, తలనొప్పి, మైకం, అస్పష్టమైన దృష్టి, అంటే కంటి చూపు కూడా సరిగ్గా కనపడదు, కండరాలు మరియు కీళ్ళ నొప్పులు, శక్తి లేకపోవడం, జీర్ణక్రియలో సమస్యలు, ఫ్లూ వంటి లక్షణాలు, లింఫ్ నోడ్స్ లో నొప్పులు, అవి సున్నితంగా ఉండొచ్చు, సెన్సిటివ్ అయిపోతాయి. అలసటకు వివిధ కారణాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, రక్తహీనత, ఎనిమిక్ గా ఉండడం, దీర్ఘకాలిక నొప్పి, గర్భం, అంటువ్యాధులు, శస్త్రచికిత్స, థైరాయిడ్ సమస్యలు, క్షయవ్యాధి వంటి ఆరోగ్య సమస్యలు, అనారోగ్యం, క్యాన్సర్, నిరాశ, డిప్రెషన్ కూడా కారణాలు అవ్వచ్చు ఈ ఫెటిక్ కి. మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన, ఆహార అలవాట్లు, నిద్ర క్రమాలు వంటి రోజువారీ దినచర్యల్లో ఆటంకాలు. అలసట యొక్క వివిధ కారణాలు తెలుసుకునేందుకు వైద్యులు వివిధ ప్రయోగాలు, పరీక్షలు, ఇతర పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఏ విధమైన

ఖచ్చితమైన కారణం లేకుండానే అలసట ఉంటే దాని నిర్ధారణకు మునుపటి ఆరోగ్య చరిత్ర, శారీరక పరీక్ష ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మెడికల్ హిస్టరీకి సంబంధించి లక్షణాల యొక్క ప్రారంభం, వ్యవధి, రోజువారి దినచర్య, ప్రేరేపకాలు అంటే ట్రిగర్స్, మునుపటి వ్యాధులు అంటే ఇంతకుముందు ఏం వ్యాధులు ఉన్నాయి వాటి గురించి, మీ డిజీజ్ హిస్టరీ, సర్జరీస్ అయ్యాయా, ఇవన్నీ తెలుసుకుంటారు. ఫిజికల్ ఫిట్నెస్ కి కొన్ని ఎక్సర్సైజెస్ అలాంటివి చెప్తారు, ఆ టెస్ట్లు కూడా చేస్తారు. లింఫ్ నోడ్స్ పరీక్ష, పాదం వాపు ఇలాంటివి కూడా చూస్తారు. హృదయ స్పందనలు, శ్వాసలో అసాధారణత తనిఖీ కోసం ఛాతి పరీక్ష, నాడీ వ్యవస్థ, థైరాయిడ్ గ్రంథి యొక్క పరీక్ష, పరిశోధనలు, ప్రయోగశాల పరీక్షలు వీటిని కలిగి ఉంటాయి. బ్లడ్ టెస్ట్ కూడా అంటే కంప్లీట్ బ్లడ్ టెస్ట్, దాంట్లో అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ ఎంత, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. ఈసీజీ చేస్తారు. అలసటకు బాధ్యత వహించే కారణానికి చికిత్స ఇస్తారు. క్యాన్సర్, ఇన్ఫెక్షన్, డిప్రెషన్, థైరాయిడ్ సమస్యలు మొదలైన వాటికి వీటి ద్వారా లక్షణాల యొక్క నిర్వహణ అంటే తగినంత క్రమమైన ఎక్సర్సైజ్, చిన్న చిన్న అంకాలుగా పనిని విభజించడం, పనిచేసేటప్పుడు తరచూ విరామాలు తీసుకోవడం, ఒక సమయంలో చిన్న చిన్న పనులు చేపట్టడం, ధ్యానం, యోగా, మీరు చూసారు కదంటే యోగా అండ్ మెడిటేషన్ ఇస్ సో వెరీ హెల్ప్ఫుల్, తగినంత రిలాక్సేషన్ అండ్ స్లీప్. కొంతమందికి ఏ అనారోగ్యం లేకపోయినా నీరసం, నిస్సత్తువ ముంచుకొస్తాయి. ఉదయం లేచినప్పటి నుంచి డల్ గా పనిచేస్తూ ఉంటారు. చిన్న పని చేయడానికి అలసిపోతూ ఉంటారు. తరచుగా అలసట, బద్ధకం, ఏ పనిపైనా దృష్టి లేకపోవడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయినా కూడా అలసత్వం ఆవరిస్తూ ఉంటుంది. కొంతమంది నీరసాన్ని తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తారు. చాలా మంది పేషెంట్స్ చక్కగా తింటున్నాం, బీపీ, షుగర్ లేదు, కానీ ఇలా నీరసంగా ఉంటుందని డాక్టర్స్ కి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ నీరసం వెనుక కారణం ఏమిటి? అనారోగ్యం లేకపోయినా శరీరం నిస్సత్తువ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? మన శరీరంలో విటమిన్ డి లోపించినా ఎప్పుడు నీరసంగా అనిపిస్తుంది. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు, కండరాలు పటుత్వం తగ్గి నీరసంగా ఉంటుంది. విటమిన్ డి లోపాన్ని నిర్ధారించడానికి కొన్ని టెస్ట్లు చేయాలి. దాన్ని నివారించడానికి రోజు ఉదయం పూట ఎండలో కొంతసేపు ఉండండి. మీ డైట్ లో ట్యూనా, సాల్మన్, మ్యాక్రెల్ ఫిష్ ని యూజ్ చేయండి. డైరీ ప్రొడక్ట్స్, మిల్లెట్స్, ఎగ్స్ ఇవన్నీ కూడా మంచివి. విటమిన్ B13 లోపం కారణంగా కూడా నీరసం ముంచుకొస్తుంది. విటమిన్ B12 ప్రధానంగా మాంసం, పాల ఉత్పత్తుల్లోనే లభిస్తుంది. అందుకే శాకాహారంలో చాలా మందిలో దీని లోపం కనబడుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో విటమిన్ B12 గ్రహించుకోవటము తగ్గుతుంది. నిశ్చల జీవన శైలి విపరీతమైన అలసటకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల నీరసంగా ఉంటుంది. మీ శరీరంలో శక్తిని పెంచడానికి మీ మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. మీరు ఒక మంచి డైలీ రొటీన్ పెట్టుకుని దాన్ని ఫాలో అయిపోండి. రోజు తగినన్ని నీళ్లు తాగకపోయినా నీరసంగా అనిపిస్తుంది. రోజుకి కనీసం 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలని మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం కదా. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, నూడిల్స్, బర్గర్స్, స్వీట్స్, ఏరియేటెడ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటి జంక్ ఫుడ్ ని ఎక్కువగా తినే వాళ్లలో కూడా నీరసం ఎక్కువగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నా అలసటగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి. మీరు పోషకాహారం తీసుకోవడం మంచిది. ఎనర్జీ డ్రింక్స్ లో కెఫీన్ ఉంటుంది. ఇది తాత్కాలిక శక్తినిస్తుంది కానీ త్వరగా అలసిపోయేలా చేస్తుంది. కాబట్టి ఎనర్జీ కోసం ఎప్పుడూ ఎనర్జీ డ్రింక్స్ మీద ఆధారపడకూడదని అంటున్నారు మన హెల్త్ ఎక్స్పర్ట్స్. మన శరీరంలో మెటాబాలిజం ప్రక్రియ బాగా జరగాలి అంటే మనం సరిపడా ప్రోటీన్ తీసుకోవాలి. ఇది అలసట, నిస్సత్తువను దూరం చేస్తుంది. కానీ మనం తీసుకునే ఆహారంలో తగినంత ప్రోటీన్లు లేకపోతే త్వరగా అలసిపోతాం. నీరసం తగ్గించుకోవాలంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే చాలా మందికి ఫెటీగ్, అలసట ఉంటుంది. అది ఎందుకుంటుందో ఏంటో తెలియదు, ఏ పని చేయాలనిపించదు. మెంటలీ ఆల్సో దే ఆర్ వెరీ ఇనాక్టివ్. ఎప్పుడు చూసినా కాస్త పడుకుందామా అన్న స్థితిలో ఉంటారు. అలాగని మంచి నిద్రపోయి రిలాక్స్డ్ గా ఫీల్ అయి రిఫ్రెష్డ్ గా లేస్తారా అంటే అలా కూడా ఉండదు. నిద్ర సగం సగం పోతారు. అలా లేచాక కూడా అదే నిద్రమైకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడికన్నా వెళ్దామంటే వద్దు అంటారు, ఏదైనా పని చేద్దామంటే వద్దు అంటారు. చేయడానికి బోల్డ్ పని ఉంటుంది కానీ ఏ పని చేయలేరు. ఒక్కసారి పనంతా తమ పైన పడ్డట్టు ఒక బర్డన్ గా ఫీల్ అవుతారు. ఇలాంటివి చాలా కారణాలు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే లైఫ్ స్టైల్ కూడా దెబ్బతింటుంది, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా దెబ్బతింటుంది. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. సో ప్లీజ్ అడ్రస్ దిస్ ఇష్యూ ఆఫ్ ఫెటీగ్. బద్ధకం, అలసట ఎక్కువగా ఉంటే
ఎందుకుందో నిర్ధారించేసుకోండి. చిన్న

0: ప్రాబ్లం కదా అని తోసిపుచ్చుకోకండి. చిన్నపిల్లల్లో కనబడుతుంది కదా, ఏ వాళ్ళ చిన్న అలవాట్లు అనకండి వాళ్ళని. D3 లోపం ఉందా, B12 డెఫిషియన్సీ ఉందా నిర్ధారించండి. ఈ మధ్య చిన్న పిల్లల్లో కూడా D3 అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నాయి. దీనివల్ల బోన్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది కూడా అలసటకి కారణం కావచ్చు. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ ఆల్ దిస్ లవ్లీ అండ్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫెటీగ్ అండ్ వాట్ కాజెస్ ఇట్ అండ్ హౌ టు ప్రివెంట్ ఇట్ అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ ఆర్ ద మెజర్స్ టు బి టేకెన్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ అండ్ టు ఓవర్కమ్ ఇట్. This is Chetan signing off for today's Vennela program. I'll get back to you in our next program of Vennela. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. పేదలకు పట్టాభిషేకంలో భాగంగా ఈ నెల 30న విజయవాడలో ఇళ్ల క్రమబద్దీకరణ పట్టాలను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందించనున్నారు. అత్యవసరమైతే తప్ప బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయులకు మరోసారి విజ్ఞప్తి చేశారు. దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకునేందుకు ఈ చర్య దోహదపడుతుందని ఆయన సూచించారు. రేపు ప్రపంచ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారత పర్యాటక రంగం గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలక చోదక శక్తిగా మారిందంటూ గణాంకాలను విడుదల చేసింది. 2025 సంవత్సరంలో దేశీయ పర్యాటకుల సంఖ్య ఏకంగా 428.55 కోట్లకు చేరుకోగా విదేశీ పర్యాటకుల సంఖ్య 2.53 కోట్లకు పెరిగిందని, దీని ద్వారా దేశానికి 276,831 కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించిందని తెలిపింది. కర్నూలు విమానాశ్రయంలో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని రేపల్లె, బాపట్ల, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాల కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో కలిసి పనిచేసేలా సమన్వయ కమిటీలు వేశారని, ఈరోజు సమావేశమే కార్యాచరణపై చర్చించినట్లు తెలిపారు. ఆధార్ కార్డు ఉంటే చాలు, ఎవరైనా మద్యం షాప్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాలో ట్రాన్స్మిషన్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అన్నారు. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఒంగోలులో 3,40,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ఎస్సీ కార్యాలయ భవనాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 3 రోజులుగా అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించిన శ్రీ అమ్మవారి పవిత్రోత్సవాలు ఈరోజు మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్లు స్వర్ణ పతకాలతో మెరిశాయి. ఈరోజు జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్స్లో పురుషుల మహిళల జట్లు 2 ఇరాన్ను ఓడించి తమ టైటిళ్లను విజయవంతంగా నిలబెట్టుకున్నాయి. దీంతో భారత కబడ్డీ ఒకే రోజు 2 స్వర్ణాలను ఖాతాలో వేసుకుని సంబరాలు చేసుకుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 6 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తుంది.

0: తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో గడ్డిపాడులో రైల్వే పైవంతనకి కేంద్ర గ్రామీణ పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్తో కలిసి ఇరు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, గుంటూరు పార్లమెంట్ పరిధిలో 8 ఆర్ఓబీల నిర్మాణానికి కేంద్రం 750 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని చెప్పారు. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో పునరావాస చర్యలు, పంట నష్టం, నదులు, రిజర్వాయర్లో నీటి ప్రవాహంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత 5 రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలో వైఎస్ఆర్ కడప, కర్నూలు, ఏలూరు, అనంతపురం జిల్లాలో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో జిల్లా మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3 స్వర్ణ పతకం వచ్చింది. ఈరోజు జరిగిన కబడ్డీ ఫైనల్ పోటీల్లో ఇరాన్ను 37-33 పాయింట్ల తేడాతో భారత జట్టు ఓడించింది. తుఫాన్ ప్రభావంతో వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించనున్నట్లు చెప్పారు. బియ్యం పంపిణీకి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చామని, వాతావరణం అనుకూలించే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని మంత్రి సూచించారు. కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్దరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు 30 నుంచి 30 వరకు 3 రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఆదివారం అయినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణంగా పనిచేయనున్నాయి. అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం లింక్ శాఖలు పనిచేసేందుకు ఆర్బీఐ అనుమతులు ఇచ్చింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 7 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: హాయ్ లిజినెస్, మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 6 గంటలు దాటి 4 నిమిషాలు కావస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. అండ్ గీత్ గాథ శైలిలో హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసాం. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ కృష్ణ తీరం. ఇప్పుడైతే మీకోసం ఒక పెద్ద అనే బ్యూటిఫుల్ సాంగ్తో

కాబట్టి మన కృష్ణాతీరానికి అయితే వెల్కమ్ చెప్పేసేద్దాం. అండ్ ఈ సాంగ్ తర్వాత, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత నేను మీతో ఏం షేర్ చేస్తాను ఏంటి అని వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ మీ ఆర్జే మాధవిని అయితే వచ్చేసాను. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కృత్రిమ మేధ సాంకేతికతతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో చేపట్టిన పునరావాస చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉత్తరాంధ్రలో నదీ ప్రవాహాలు, ముంపు పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తాజా వర్షాలతో వర్షపాతం లోటు 50 నుంచి 31% తగ్గిందని అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కర్నూలు విమానాశ్రయంలో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్టంలో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. కడప, రాజమండ్రి, భోగాపురంలో కూడా ఎఫ్టీఓలు రానున్నాయని, భోగాపురంలో 139 ఎకరాల్లో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటుకు అనుగుణంగా డీజీసీఏ కార్యకలాపాలు స్థానికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేరాల స్వభావం మారుతున్న నేపథ్యంలో రాష్ట పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కేసులను ఛేదిస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద మీ పోలీస్ మీ ఫ్రెండ్ డిజిటల్ ఫిర్యాదుల కియాస్క్ ను హోంమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రోజు అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, వారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రయాణికులు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా కియాస్క్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఒంగోలులో 3,40,00,000 వ్యయంతో నిర్మించిన సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ కార్యాలయ భవనాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగిందని, దీనికి అనుగుణంగా సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కోటి సూర్యఘర్ కనెక్షన్ల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, 20 లక్షల కనెక్షన్ల లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం కృషి చేస్తున్నాయని మంత్రి పేర్కొంటూ,
1: దాదాపు 6,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడుతున్నాం ఓన్లీ ట్రాన్స్కో సబ్స్టేషన్స్ కానీ, ట్రాన్స్కో బిల్డింగ్స్ కానీ, ఆఫీసులు కానీ కట్టడం కోసం. డిస్కముల ద్వారా కూడా 33/11 kV సబ్స్టేషన్స్ కడుతున్నాం. వ్యవసాయానికి రైతులు అడిగిన వెంటనే అగ్రికల్చర్ ట్రాన్స్ఫారాలు ఇస్తున్నాం. ఆర్డీఎస్ఎస్ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. సూర్యగారు అయితే 6 లక్షలు కనెక్షన్స్ ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నాం. మిగతా వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో 78,000 సబ్సిడీతో ఇస్తున్నాం.
0: కృత్రిమ మేధ సాంకేతికతతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాజమహేంద్రవరంలో రాష్ట స్థాయి వేడుకలు నిర్వహించనున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరంలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత డిజిటల్ గైడ్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. 130కి పైగా పర్యాటక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత నివు క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా 130కి పైగా భాషల్లో మాట్లాడగల డిజిటల్ గైడ్ నివుతో పర్యాటకులు నేరుగా సమాచారం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతో పర్యాటక ప్రాంతాల చరిత్ర, ప్రత్యేకతలు, సందర్శకులకు అవసరమైన సమాచారం మరింత

0: సులభంగా అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా స్వచ్చభారత్ మిషన్ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకమే స్వచ్చభారత్ మిషన్. దేశంలో పారిశుద్ధ్య ప్రమాణాలను పెంచడం, ప్రజల జీవన శైలిలో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఉద్యమం రూపుదిద్దుకుంది. గాంధీజీ 145వ జయంతిని పురస్కరించుకుని 2014 అక్టోబర్ 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాజ్ఘాట్లో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే నినాదంతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. 10 ఏళ్లకు పైగా దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ మిషన్ ప్రస్తుతం స్వచ్చభారత్ 2.0 రూపంలో వ్యర్థరహిత నగరాలు, ఒడిఎఫ్ ప్లస్ గ్రామాలను తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో స్వచ్చభారత్ మిషన్ గురించి మాట్లాడుతూ,
1: కూడే కీ బద్బూ కో బర్దాస్త్ కర్తే హుయే కచరా సాఫ్ కర్నే వాలే హమారే సాథీ సచ్చే అర్థ్ మే ఇస్ అభియాన్ కే महानायक है. स्वच्छ भारत मिशन अर्बन 2.0 कितनी ही बेटियों को स्कूल में शौचालय न होने की वजह से पढ़ाई छोड़नी पड़ती थी. अब इन सब में बदलाव आ रहा. इन सफलताओं आज के नए संकल्पों पूज्य बापू के चरणों में अर्पित करता हूँ.
0: వివిధ జిల్లాల్లో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్ట్రైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, కాకినాడలో మంత్రి వాసంశెట్టి సుభాష్, చిత్తూరు జిల్లాలో మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ, పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా పోలీసు కానిస్టేబుల్స్ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. స్వచ్చాంధ్ర మిషన్ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రమైన వాతావరణం, ప్రజారోగ్య సంరక్షణ, కాలుష్య నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు ప్రకృతి సంపదను కాపాడుతూ పర్యాటకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరముందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా పారమ్మకొండ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, మన్యం ప్రాంతం ప్రకృతి సోయగాలకు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని పేర్కొన్నారు. పారమ్మకొండ వంటి సహజ పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేయడం ద్వారా ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి, ఆదాయాన్ని పెంచే అవకాశం ఉందన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నట్టు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా రాగల 5 రోజుల పాటు తీవ్రమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

0: ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్టంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ్ భారతి 101.3 అండ్ మనము నామ కృష్ణ తీరంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. సో ఇందుకు ఈరోజు కృష్ణా తీరంలో ఏం షేర్ చేస్తున్నాను అంటే, ఆలోచనల నుంచి బయటపడేయాలి అంటే కొన్ని పద్ధతులు పాటించాలండి. మన ఈ పోటీ ప్రపంచంలో ప్రెజరు, ఆందోళన ఇది కామన్ కదా. ఇందుకు పని ప్రెజరు, ఇంకా డెడ్లైన్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇంకా కెరియర్ విషయంలో సడన్గా ఇంకా సిచ్యువేషన్స్కి మనము ఒక్కొక్కసారి ఆ సడన్ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్స్ తీవ్ర ఆలోచనలకి నెట్టేస్తూ ఉంటాయన్నమాట. ఇంకా ప్రెజరు, ఆందోళనకు సంబంధించిన ఆలోచనల నుంచి బయటపడేసే 5-4-3-2-1 అంటే, మాధవి 1-2-3-4-5 అనొచ్చు కదా, ఎందుకు బ్యాక్ నుంచి వచ్చారు అంటారా. సో బ్యాక్ నుంచి వస్తేనే బాగుంటుందండి. కొన్ని కొన్ని థింగ్స్ అనేవి బ్యాక్ నుంచి చేసుకుంటూ వెళ్తేనే బాగుంటుంది అనమాట. ఈ పద్ధతిని ఎక్కడైనా సులభంగా ట్రై చేయొచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్. సో దీనివల్ల మనము కొంచెం లైఫ్ స్టైల్ని 1-2-3-4-5 లాగా, బ్యాక్ నుంచి మనం 5-4-3-2-1 లాగా యొక్క పద్ధతుల్ని మనం పాటిస్తే కాస్త ప్రెజర్ నుంచి బయటకు వచ్చి మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఇంకా ఏంటి ఆ పద్ధతులు అన్నది ఈరోజు కృష్ణాతీరంలో మీతో షేర్ చేస్తాను. అండ్ షేర్ చేసే ముందు బ్యూటిఫుల్ సాంగ్ వినేసేద్దాం అండ్ చెలో మూవీ నుంచి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ్ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ అజయ్ మాధవితో.

0: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
4: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటలు దాటి 43 నిమిషాలు కావస్తుంది అండ్ మనం ఉన్నాం కృష్ణా తీరంలో. సో ఆలోచనలించి బయటపడాలి అంటే ఒక ఫార్ములా మీతో షేర్ చేశాను కదా, అండ్ 5, 4, 3, 2, 1 అండ్ ప్రెజర్ ఉన్నప్పుడు నేచర్ కానీ అలాగే ఆలోచనలు అంటే న్యాచురల్గానే ఆలోచనలో పడిపోతూ ఉంటాం, కానీ ఆలోచనల నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడి ప్రజెంట్ సిచ్యువేషన్ రావడానికి ట్రై చేస్తూ ఉండాలన్నమాట. దీనికోసం మనం ఏం చేయాలి? సో కొన్ని ప్రెజర్గా మనం ఫీల్ అయినప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అంటే కన్నా, బయటపడాలి అనుకుంటే కన్నా కొన్ని సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేసుకుంటూ మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని సెట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఏంటి 5, 4, 3, 2, 1 అన్నావు కదా మాధవి, ఆ పద్ధతి ఏంటి అంటారా? సో 5 థింగ్స్ అబ్జర్వ్ చేయాలండి. అది ఆఫీస్లో అయినా లేకపోతే ఇంట్లో అయినా ఎక్కడైనా సరే మనం డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు 5 థింగ్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే కాస్త డైవర్ట్ అవుతాం అనమాట. మన కూర్చున్న ప్లేస్లో నుంచి అలా కిటికీలో నుంచి కనబడే బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే ఫోటో ఫ్రేమ్ కావచ్చు, ఇంకా ఈ దీనికి సంబంధించిన చిన్న చిన్న ట్రీస్ని కానీ డాల్స్ కానీ ఇలాంటి 5 థింగ్స్ని మనము తదేకంగా అబ్జర్వ్ చేయటం వల్ల కూడా మన యొక్క బ్యాడ్ థింగ్స్ నుంచి బయటపడచ్చు అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. సో ఇంకా నెక్స్ట్ మన యొక్క దృష్టి చెవులపైన పెట్టాలి అన్నమాట. ఇందులో భాగంగా మనకి చుట్టూ వినిపించే సౌండ్స్ బాగా కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. అది ఫ్యాన్ సౌండ్ కావచ్చు, లేకపోతే నేచర్లో ఉన్న బర్డ్స్ యొక్క కిలకిల రావాలి కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ సౌండ్స్ కావచ్చు. వీటిలో ఏదైనా సరే సౌండ్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే లైక్ ఏమీ లేవబ్బా అసలు సరౌండింగ్స్ అంతా క్లోజ్గా ఉన్నాయంటే మన శ్వాసని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అండి. ఇలా చేయటం వల్ల కూడా ఆలోచనల నుంచి బయటపడే అవకాశం ఉంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇంకా ఇటువంటి టిప్స్ మరిన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే మీకోసం రంగస్థలం మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మనము నా కృష్ణా తీరంలో. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తున్నాను కదా. ఇంకా 5 థింగ్స్ని అబ్జర్వ్ చేయాలి, ఇంకా అలాగే మన ఇయర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని మీతో షేర్ చేశాను కదా. ఇప్పుడు నోస్కి పని చెప్పాలి అండి. ఈ ప్రాసెస్లో 2 రకాల వాసనలు పసిగట్టండి. నీట్గా చేతులు కడిగిన తర్వాత వచ్చే హ్యాండ్ వాష్, స్మెల్, ఇంకా క్లీన్గా వాష్ చేసిన క్లోత్స్ వచ్చే వాసన, ఇలాంటి వాసనలు మనకి హ్యాపీగా అది స్మెల్ చేస్తూ ఉన్నా కూడా మన మైండ్ అనేది చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇంకా 2 రకాల వాసనలు మనం ఇమాజిన్ చేసుకుంటే కనుక మనం ఒక మా యొక్క ప్రెజర్ నుంచి బయటపడే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇంకా చివరిగా టేస్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి అండి. ఫుడ్ టైం అయితే కనుక మనకి నచ్చిన ఫుడ్ కనుక ఆస్వాదిస్తే కూడా మంచిదిగా మనకి డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ కాఫీ కానీ టీ కానీ ఇటువంటి టేస్ట్ బర్డ్స్ మనం ఎంజాయ్ చేసినా సరే ప్రెజర్ నుంచి బయటపడవచ్చు అండ్ నెగటివ్ థాట్స్ నుంచి మనం బయటపడే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి 5, 4, 3, 2, 1 పద్ధతిని మనం పాటిస్తూ నెగటివ్ థాట్స్ నుంచి హ్యాపీగా బయటకు వచ్చి అండ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు అని ఆశిస్తూ నేనైతే మన యొక్క కృష్ణా తీరానికి టాటా గుడ్ బై చెప్పేస్తాను. ఇట్స్ టైమ్ ఫర్ న్యూస్ హెడ్లైన్స్.

వివిధారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సర్పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సర్ నోటీసులు అందుకున్న ఓటర్లు అత్యవసరమైన సందర్భాల్లో తప్ప వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. విజయవాడలో దశాబ్దాల క్రితం ఇచ్చిన ఎన్టీఆర్ పట్టాలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ క్రమబద్దీకరణ పట్టాలను ఈ నెల 30న రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపిణీ చేయనున్నారు. కడప విమానాశ్రయంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. టెర్మినల్ భవన నిర్మాణ పనులతో పాటు పార్కింగ్, ల్యాండ్స్కేపింగ్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వస్తుల ప్రాజెక్టుల అమలులో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపేలా స్పష్టమైన విధానాలు, కాలపరిమితితో కూడిన ప్రక్రియలు రూపొందించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా కర్నూలు ఎయిర్పోర్టులో ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ అందుబాటులోకి రావడం చారిత్రాత్మకమని రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు విమానాశ్రయం వేదికగా ఈరోజు ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ ఘనంగా ప్రారంభమైంది. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ఎక్సైజ్ శాఖ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మద్యం సిండికేట్లు లేకుండా చేస్తున్నామని స్పష్టం చేశారు. విశాఖ నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద మీ పోలీస్ మీ ఫ్రెండ్ డిజిటల్ ఫిర్యాదుల కియాస్కును రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు ప్రారంభించారు. సౌర విద్యుత్ వినియోగం పట్ల ప్రతి వినియోగదారుని ఇంటికి వెళ్లి అవగాహన కల్పించి యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అన్నారు. శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్లైన్ బుకింగ్పై భక్తుల నుంచి వస్తున్న సందేహాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ వివరణ ఇచ్చింది. ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ సాంకేతికంగా అత్యంత పటిష్టంగా ఉందని, అయితే అందుబాటులో ఉన్న టికెట్ల కోటాకు మించి దాదాపు 9 రెట్లు అధికంగా డిమాండ్ ఉండటమే సమస్యకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది. క్షణాలు టికెట్లు అయిపోవడాన్ని వ్యవస్థ వైఫల్యంగా భావించవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభారతి ఎఫ్ఎం
1: 101.3. సమయం చూస్తే 7 గంటల దాటి 5 నిమిషాలుగా వస్తోంది అని మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతున్న జాతీయ వార్తలు వింటారు తెలుగులో.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్త ఫణికుమార్. ముఖ్యాంశాలు. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పతకాలను గెలుచుకున్నాయి. వార్తల వివరంగా. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. కేరళంలోని కుందరలో నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా చర్యలు తీసుకోవడం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారిందని అమిత్ షా తెలిపారు.
1: ఆజాదీ సే అబ్ తక్ దేశ్ కే సభీ కిసానో కా ఔర్ కోఆపరేటివ్ సెక్టర్ సే జుడే హువే సభీ లోగో కా ఏక్ మాంగ్ థా కి కేంద్ర మే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనే మగర్ వో పూరా నహీ హోతా థా. నరేంద్ర మోదీ జీ నే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనాకర్ దేశ్ కే గ్రామీణ వికాస్, కృషి వికాస్ ఔర్ విమెన్ ఎంపవర్మెంట్ కే లియే బహుత్ బడా కదమ్ ఉఠాయా.
0: ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం ఈరోజు స్పష్టం చేసింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఈసీఏ నెట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నోటీసు అందుకున్న వ్యక్తులను ఎన్నికల నమోదు అధికారి విచారణకు పిలవబోరని కమిషన్ స్పష్టం చేసింది. విచారణలో కేవలం అసాధారణ పరిస్థితుల్లో ప్రాధాన్యంగా ఆన్లైన్ విధానంలో మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. ఒకవేళ విచారణ అవసరమైతే ఓటర్ తరఫున హాజరయ్యేందుకు తమ కుటుంబంలోని ఏ వయోజన సభ్యుడు నైనా నియమించవచ్చని కూడా కమిషన్ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. ఇది నెలవారీ ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. ఇది ఏఆర్ న్యూస్, దూరదర్శన్ న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం తర్వాత వెంటనే ఆకాశవాణి కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ను విమానయాన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా కర్నూలును విమానయాన డ్రోన్ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓ ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కర్నూలు విమానాశ్రయంలో ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కేవలం విమానాశ్రయాలపైనే కాకుండా పైలట్ శిక్షణ, నిర్వహణ, గ్రౌండ్ ఆపరేషన్స్, విమానాశ్రయ నిర్వహణతో కూడిన సంపూర్ణ విమానయాన వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం, ఆ దేశాల వాణిని కల్పించేందుకు వినిపించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ సెషన్లో గ్రూప్ ఆఫ్ 77 G77 విదేశాంగ మంత్రుల 50వ వార్షిక సమావేశంలో భారత్ తరఫున ప్రకటన చేస్తూ, దక్షిణార్ధ దేశాలు కేవలం నియమాలను పాటించే స్థాయి నుండి వాటిని రూపొందించే స్థాయికి మారేందుకు సమష్టి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని కేవలం ప్రజారో

ఆరోగ్య సమస్యగా మాత్రమే కాకుండా బాలల రక్షణకు సంబంధించిన విషయంగా కూడా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. బాల్యాన్ని పునరుద్ధరించడం, మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, సంరక్షణ, రక్షణ, అవసరమైన పిల్లలను తిరిగి సమాజంలోకి చేర్చడం అనే అంశంపై ఈరోజు పాట్నాలో జరిగిన ఒక సెమినార్లో ఆయన ప్రసంగించారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల ప్రభావితమైన పిల్లలకు భద్రత, చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసం, అలాగే విద్యను, కుటుంబ జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. జపాన్లో జరుగుతున్న ఐచి నగోయా ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు రెండు నేడు స్వర్ణ పథకాలను గెలుచుకున్నాయి. ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు ఇరాన్ను 40-34 తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితమైన ఫైనల్ ఫోర్లో భారత మహిళల జట్టు కూడా ఇరాన్పై 37-34 తేడాతో విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో కబడ్డీ, అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్ విభాగాల్లో 5 పథకాలను భారత్ సాధించింది. 4 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్యాలతో ప్రస్తుతం పథకాల పట్టికలో భారత్ 10వ స్థానంలో ఉండగా మొత్తం పథకాల సంఖ్య 28కి చేరింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రేపు ఆదివారం తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 26-27 తేదీల వారాంతపు సెలవులతో పాటు ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సంబంధ దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం నాడు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెంటు చెక్లు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఇదిలా ఉండగా 3 రోజుల బ్యాంకు సమ్మె సందర్భంగా ఉచిత నెలవారీ పరిమితికి మించిన ఏటీఎం లావాదేవీల ఛార్జీలను మాఫీ చేయాలని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణయించాయి. వాతావరణం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయని అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సాధారణ జనజీవనం తీవ్రంగా స్తంభించిపోయింది. రాష్ట్రంలోని 63 జిల్లాలు అతి భారీ వర్షాలు బారిన పడగా ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా సగటు కంటే 19 రెట్లు అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ 85వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తమిళ, తెలుగు, మరాఠీ, బెంగాలీ, అస్సామీ భాషల్లో 5 కొత్త ప్రజాదరణ పొందిన సైన్స్ పత్రికలను ప్రారంభించారు. ఈ పత్రికలను సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ ప్రచురించింది. ఈ పత్రిక విడుదల సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ ప్రజాదరణ పొందిన సైన్స్ ప్రచురణల పరంపరలో ఒక ముఖ్యమైన విస్తరణని మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్మోజ్ జలసంధిని ట్రంప్ జలసంధిగా చిత్రీకరిస్తూ ఒక పటాన్ని పంచుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం ఇరాన్ను అణ్వాయుధాన్ని సంపాదించుకోవడానికి అనుమతించబోమని ట్రంప్ పునరుద్ఘాటించారు. అంతకుముందు అన్ని అంశాల్లోనూ ఘర్షణలు ఆగిపోవటానికి 7 రోజుల ప్రక్రియను ఇరాన్ ప్రతిపాదించింది. దీని ప్రకారం అమెరికా ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, చమురు సంబంధిత ఆంక్షలను మాఫీ చేయాలి. దానికి ప్రతిగా ఇరాన్ హోర్మోజ్ జలసంధిని తిరిగి తెరుస్తుందని ప్రతిపాదించగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సర్వన్ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఓల్వోలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పథకాలు గెలుచుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చేసి 7:16 కావస్తోంది. అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం మంచిన మన శైలోకి. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే 0866248814 0968648841 వచ్చి పంపించేసేయండి. ఇంకేందుకు ఆలస్యం, ఒక బ్యూటిఫుల్ ట్రాక్ తోటి మనం మంచిన మనసుకి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. అండ్ ప్రతి మీకు సమ్మ ఖైదీ నెంబర్ 150 మూవీ నుంచి ఈ ట్రాక్ విన్న తర్వాత మన మనసును మన శైలిలో నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పేసేయండి 0866248814.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7:20 కావస్తుంది. అండ్ మనం ఉన్నాం మంచిని మంచిలో. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసేస్తూ ఉన్నారు. అండ్ 08662488114కి. సో ఇంతకీ అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, తెల్లటి ఇంట్లో నల్లటి పిల్లలు. మాధవి నువ్వు ఎంత స్వీట్, చక్కగా లాస్ట్ ఒక 3-4 వీక్స్ నుంచి ఈజీగా అనిపిస్తున్నాయి కానీ కష్టమైన క్వశ్చన్స్ వేస్తున్నావు అబ్బా అంటూ ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఈరోజు వీకెండ్ని మీకు ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా చాలా ఈజీగా ఉన్న క్వశ్చన్స్ మీకు తీసుకొచ్చాను. సో తెల్లటి ఇంట్లో నల్లటి పిల్లలు ఎవరై ఉంటారు? ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి 08662488114కి. 0866248814కి. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, తెల్లటి ఇంట్లో నల్లటి పిల్లలు. ఆలోచిస్తూ ఉండండి, వాట్సాప్ పంపించేస్తూ ఉండండి 08662488114కి. అండ్ ఎవడైతే మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి, అండ్ వింటూ ఎంజాయ్ చేస్తూ నాకు వాట్సాప్ పంపించేసేయండి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ మనం ఉన్న మనసును మనసైలుని అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తూ ఉన్నారు. అండ్ తెల్లటి ఇంట్లో నల్లటి పిల్లలు ఏమై ఉంటుంది, ఆలోచిస్తూ ఉండండి, వాట్సాప్ పంపించేస్తూ ఉండండి 0866 24 888 14. సో చాలామంది ఆన్సర్స్ పంపించారు, మన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. 0868 26 2481 వాట్సాప్ పంపించేసయింది. అండ్ ఫస్ట్ ఎవరైతే పంపించారు చూసిందా, మా అండ్ ఆచార్య చిరంజీవి గారు రామలింగ దుమ్మాయిగూడెం నుంచి హైదరాబాద్. ఏంటండి ఏ రకంగా అనుకున్నారు, ఆన్సర్ అయితే అది కాదు. అండ్ సూరిబాబు గారు అండ్ వాళ్ళ వైఫ్ కళ్యాణి గారు కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం నుంచి, అండ్ ఆన్సర్ పంపించలేదండి. అండ్ అలాగే ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ. యా ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ గారు, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే పెడిన జోగనంద్రరావు కాలనీ అప్పలరాజు గారు. అండ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ అనాలా రాంగ్ ఆన్సర్ అనాలా అర్థం అవ్వట్లేదు. ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ గారు పంపించిన ఆన్సరే పెడిన జోగనంద్రరావు కాలనీ అప్పలరాజు గారు పంపించారు. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కూడా సేమ్ ఆన్సర్ పంపించారు. అండ్ రత్నం వైజాగ్, సారీ అండి రాంగ్ ఆన్సర్. అలాగే దమ్మల శ్రీమస్తానరావు గారు, పద్మస్థానరావు గారు, హాయ్ అండి మీరు అడిగిన ప్రశ్న విన్నాను, నా ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ ఏమోనండి, ఈ ఆన్సర్ కరెక్ట్ ఇవ్వాలా రాంగ్ ఇవ్వాలా అనేది అర్థం అవ్వట్లేదు. కాకపోతే నేను అనుకున్న ఆన్సర్ అయితే అది కాదండోయ్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దురూరు కడప జిల్లా, సేమ్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, వెరీ గుడ్ ఈవినింగ్, సేమ్ ఆన్సర్. అండ్ వేణు అనంతపూర్ నుంచి, సేమ్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు గారు కర్నూలు నుంచి, సేమ్ ఆన్సర్. అండ్ వేటపాలెం రామనగరం బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, సేమ్ ఆన్సర్. మాధవి సేమ్ ఆన్సర్ అంటున్నా కానీ ఇది కరెక్టా రాంగా అనేది అయితే చెప్పట్లేదు. సో అండ్ మంగళగిరి జయలక్ష్మి గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అమ్మయ్యా కరెక్ట్ ఆన్సర్ అండి, మీరు అనుకున్న ఆన్సర్ పంపించారు, అది సెకండ్ ఆప్షన్ అనమాట. అండ్ హాయ్ మాధవి, తెల్లటి ఇంట్లో నల్లటి పిల్లలు అంటే కరెక్ట్ ఆన్సర్ అండి. అయ్యి సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ నుంచి. సో అండ్ అంటే నేను అనుకున్న ఆన్సర్ వేరే వాళ్ళకు కూడా తట్టింది అంటే సేమ్ కరెక్ట్ ఆన్సరే అని నేను అనుకున్నానని మీరు అనుకున్నారని నాకు అర్థమైంది. అండ్ యా ఫైన్ అండి, మీ స్మైల్ చాలా రోజులు అవుతుంది. బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, ట్రై చేస్తానండి. అండ్ సేమ్ ఆన్సర్ పంపించారు. ఈ సేమ్ ఆన్సర్ అనేది ఏం ఆన్సర్ పంపించారు అనేది లాస్ట్లో చెప్తానమాట. అండ్ కనకరావు గారు పడిన సేమ్ ఆన్సర్. అండ్ ఎమ్మినిగూరు నుంచి గడిగ శ్రీనివాసులు లక్ష్మి, యా ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అది సంగతి చందన కాదండి, మాధవిని. రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి, సేమ్ ఆన్సర్. అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ శ్వేత లక్ష్మీ నీక్ష హనీ హైదరాబాద్ నుంచి, సేమ్ ఆన్సర్. ముసపేట మహబూబ్ నగర్ నరేష్ రోజా శిరీష, రాంగ్ ఆన్సర్ అండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆతోని మండలం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ పంతడు శ్రీనివాసరావు గారు గంగాభవాని, సేమ్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. సో ఎందుకు నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే తెల్లటి ఇంట్లో నల్లటి పిల్లలు అదేంటి అని అడిగాను, సేమ్ ఆన్సర్ అన్నాను కదా. అదేంటి అంటే కస్టర్డ్ యాపిల్, సీతాఫలం అని చాలామంది మెసేజెస్ చేశారు. అండ్ సేమ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అని ఎందుకు అనలేకపోయాను అంటే నేను అనుకున్న ఆన్సర్ చెప్పకపోతే దానికి మార్కులు ఇచ్చేద్దామని ఇంటెన్షన్ తోటి సేమ్ ఆన్సర్ అని అనమాట. అంటే 95% అందరూ కస్టర్డ్ యాపిల్ అండ్ సీతాఫలం అని మెన్షన్ చేశారనమాట. అండ్ సో అదైతే కాదండి, పుస్తకంలోని అక్షరాలు. తెల్లటి ఇంట్లో నల్లటి పిల్లలు అంటే పుస్తకంలోని అక్షరాలు అనమాట. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ అన్న వాళ్ళది ఒక ఇద్దరు ముగ్గురు అయితే పంపించారు. అండ్ అలాగే ఫణి సత్యశ్రీ తెనాల నుంచి, కస్టర్డ్ యాపిల్. అండ్ అలాగే పడిన జోగానందరావు కానీ అప్పలరాజు గారు, నేను ఆన్సర్ రివీల్ చేసిన పుస్తకం అంటే ఎలా మార్క్స్ ఇస్తాను చెప్పండి. పంతడు శ్రీనివాసరావు గారు కస్టర్డ్ యాపిల్ అనే పంపించారనమాట. సో తెల్లటి ఇంట్లో నల్లటి పిల్లలు అంటే పుస్తకంలోని అక్షరాలు. సేమ్ ఆన్సర్ అన్నది ఏంటి అంటే సీతాఫలం, కస్టర్డ్ యాపిల్ పంపించిన వాళ్ళకి అన్నమాట. అండ్ సో అదనమాట సంగతి, ఈజీగానే ఉంది కష్టంగా అనిపిస్తుంది కదా. అండ్ సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం కదా, ఇది మాత్రం చాలా ఈజీ అండి. ఎండలో పుడుతుంది, నీళ్ళు

చనిపోతుంది. అదేమై ఉంటుంది? చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్, ఆలోచిస్తూ ఉండండి. ఎండలో పుడుతుంది, నీడలో చనిపోతుంది. ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి. అదేంటి? 08664 444 0896 6628 8 4 8 1 4 వాట్సాప్ పంపించేసేయండి. సో ఎండలో పుడుతుంది, నీడలో చనిపోతుంది, ఏమై ఉంటుంది? ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి. సీతమ్మ అందాలు రామాయ చిత్రాల్లో నుంచి ఈ చక్కని పాట వింటూ నాకు వాట్సాప్ పంపించేసేయండి.

0: FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ ఎండలో పుడుతుంది అండ్ నీడలో చనిపోతుంది. అదేంటి అని అడిగాను, చాలామంది వాట్సాప్ పంపించేశారు అండ్ మీకు కూడా ఆన్సర్ తెలిస్తే 0866-24-888-14 0868-8684 వాట్సాప్ పంపించేసేయండి. సో ఇంతకు ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అనేది టేక్ ఎ లుక్. చాలామంది పంపించారండి. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, సారీ అండి రాంగ్ ఆన్సర్ అండి. పెన్నెల జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ సత్యశ్రీ, ఫని సత్యశ్రీ తెనాల నుంచి, సారీ రాంగ్ ఆన్సర్. అండ్ ముసపేట మహబూబ్ నగర్ జిల్లా నరేష్ రోజా శిరీష, సారీ రాంగ్ ఆన్సర్. అండ్ అండ్ మాకు ఫస్ట్ ఆన్సర్ వచ్చిందండి మరి సెర్చ్లో అంటూ మెసేజ్ చేశారు. అండ్ దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి సెకండ్ క్వశ్చన్కి మంచిగా సెట్ చేసినట్టున్నారు, కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. అండ్ అలాగే సెట్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్స్ అన్ని కరెక్ట్ కాదండి, అప్పుడప్పుడు బ్రెయిన్ వాడుతూ ఉండాలి, సెట్ చేయకూడదు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహభాను జైనుద్దీన్ గారు, అండ్ అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ త్యాగరాజు గారు జోగిలాంబ గద్వాల జిల్లా నుంచి, గట్టు మండలం నుంచి,

సారీ అండి, రాంగ్ ఆన్సర్ అండ్ భద్రేశ్వరాచార్య అయ్యప్ప నగర్ మిచ్చల్ నుంచి. సారీ అండి, రాంగ్ ఆన్సర్ కనకరావు గారు పడినా? యా, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ కోనసీమ జిల్లా మోరిపల్ల నుంచి పందర శ్రీనివాసరావు గారు, కంగాభామణి గారు సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ అండ్ మంగళగిరి నుంచి దామర్లు చిన్మస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఎమ్మనగూరు నుంచి గడిగే శ్రీనివాసులు లక్ష్మి, అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు. అండ్ డిసప్పాయింట్ అయ్యారా అండి? నేను చూడలేదండి, సారీ రాంగ్ ఆన్సర్. అండ్ అండ్ డాక్టర్ మాధవి గారు అంటూ ఉంటారు కదా, సో అలాగే రాంగ్ ఆన్సర్ పంపించారు తాతారావు గారు. అండ్ హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నీక్ష సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అండి. అండ్ సత్యభార్గవి తాడిపత్రి నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. సైకం పోతురాజు నసుకుంట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి సెకండ్ ఆప్షన్ కరెక్ట్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ అండి, సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. రఘువీర్ సింగ్ సుగ్నాబాయ్ గారు ఏలూరు నుంచి రాంగ్ ఆన్సర్ అండి. అండ్ బెడన జగానందరావు కాలనీ అప్పలరాశి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. ముసాపేట మహబూబ్ నగర్ నరేష్ రోజా శిరీష, సారీ రాంగ్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు. సో దీని ద్వారా ఏం పుడుతుందో అదేనండి కరెక్ట్ ఆన్సర్. అండ్ చిలకమర్రి ఉపేంద్రచారి నల్గొండ జిల్లా తిప్పత్తి నుంచి, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే చెమట అన్నమాట. ఎండలో పుడుతుంది, నీటిలో చనిపోతుంది, ఆన్సర్ ఏంటి అంటే చెమట. 80% కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ అందరూ నీడా నీడా షాడో షాడో అని పంపించారు. అండ్ నేను ఆన్సర్ రివీల్ చేశాను లేదా ఆన్సర్స్ పంపిస్తున్నారు. కోనసీమ జిల్లా మోరిపల్లం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ రెండో ప్రశ్నకి సమాధానం చెమట ఎండ ఎండ మామూలు అంటూ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు వేటపాలెం నుంచి మెసేజ్ చేశారనమాట. సో ఎండలో పుడుతుంది, ఎండలో నీడలో చనిపోతుంది. ఊట్కూరు నారాయణపేట జిల్లా అండ్ డి అరుణా గారు కుందేలు అని పంపించారు. సారీ అండి రాంగ్ ఆన్సర్. సో ఎండలో పుడుతుంది, నీటిలో చనిపోతుంది, ఆన్సర్ ఏంటి అంటే చెమట. సో ఇంకా థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే తలుపు లేదు, కిటికీ లేదు, లోపల మనిషి ఉన్నాడు, ఎవరై ఉంటారు? చాలా ఈజీ క్వశ్చన్ అండి. తలుపు లేదు, కిటికీ లేదు, లోపల మనిషి ఉన్నాడు, ఎవరై ఉంటారు మీకు తెలుసా? ఇంకెందుకు కలిసి నాకు వాట్సాప్ పంపించేసేయండి 0866242814కి, 0866244841 వాట్సాప్ పంపించేసేయండి. అండ్ ఇప్పుడైతే మీకు సమ్మ టాక్సీ వాళ్ళ మూవీ నుంచి సాంగ్ అయితే వినేసేద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 7 గంటలు దాటి 49 నిమిషాలు అవుతుంది. అండ్ మనమున్నాం మన సినిమా సైడ్లో. నేనగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తూ ఉన్నారు. అండ్ తలుపు లేదు, కిటికీ లేదు, లోపల మనిషి ఉన్నాడు, ఏమై ఉంటుంది? అండ్ చాలామంది వాట్సాప్ పంపించేస్తూ ఉన్నారు. అండ్ మీకు కూడా ఆన్సర్ తెలిస్తే 0866-24888-14కి 0862-48881 వాట్సాప్ పంపించేసేయండి. సో ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అని చూసేద్దాం. అండ్ సో ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారు అంటే, రాజశేఖర రెడ్డి గారు ఆతోని మండలం నుంచి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. అండ్ వంగళగిరి జయలక్ష్మి గారు, యా కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ముసాపేట మహబూబ్ నగర్ నరేష్ రోజా శిరీష, సారీ రాంగ్ ఆన్సర్. అండ్ వేణుగారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నల్గొండ జిల్లా తింపర్తి నుంచి శ్రీరామదాసు అంజయ్యచారి బ్రహ్మచారి గారు, అండ్ ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మా అమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ గారు, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ కోనసీమ జిల్లా మోరిపల్లి నుంచి పంతర శ్రీనివాస్ గారు, అండ్ గంగాభవాని గారు ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ రామనగరం బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు, అండ్ యా కరెక్ట్ ఆన్సర్ అండి. పడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీరామోజు పాండుచారి పల్వాయి మండలం నల్గొండ జిల్లా, యా కరెక్ట్ ఆన్సర్ అండి. కనకారావు గారు పడిన కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి, యా ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ మిరియాల తిరుమలయ్య ఆండలు పుట్టపాక నుంచి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి, లేదండి అంత చిక్కు ప్రశ్నలు అయితే వేయట్లేదే. అండ్ అలాగే కోకోనట్ దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి, ఎండుమిర్చిలోని విత్తనాలు కోకోనట్లోని వాటర్, బాగున్నాయండి ఆన్సర్స్ కానీ కాదు. అండ్ కానీ ఫస్ట్ పంపించారు చూడండి, అది కరెక్ట్ ఆన్సరే, కానీ అయ్యి ఉండొచ్చేమోనని పంపించారనమాట. కరెక్ట్ ఆన్సర్ అండి. దామర్ల చిన్మస్థానరావు గారు పెదమస్థానరావు గారు కాదండి అనుకున్నారు కదా, అది కరెక్ట్ ఆన్సరే. అండ్ కల్వకుర్తి నుంచి నాగూరు కర్నూలు జిల్లా నుంచి నేదనూరు కళ్యాణిచారి, సారీ అండి రాంగ్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, కాదండి రాంగ్ ఆన్సర్. ముసాపేట మహబూబ్ నగర్ రోజా శిరీష, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ మురహార్ యశోద జానకి రాజు గారు, సారీ అండి రాంగ్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు ఆతోని మండలం, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ గారు, యా ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎమ్మిగనూరు నుంచి గడిగ శ్రీనివాసులు లక్ష్మి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ శ్రీరామోజు పాండుచారి సుంకోజు చెన్నాచారి పాల్వాయి గ్రామం గురంపోడు మండలం నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. పాలెంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ సో చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు చిక్కు ప్రశ్నలు అంటూనే. అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోడి గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయి భానుప్రకాశ, సారీ అండి రాంగ్ ఆన్సర్. సైకం పోతిరాజు నసుగుంట నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ ఎందుకు నేను అడిగింది, నా క్వశ్చన్ ఏంటి అంటే, తలుపు లేదు, కిటికీ లేదు, లోపల మనిషి ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఎవరై ఉంటారు? సో అండ్ ఈరోజు ఏంటి అంటే ఆన్సరు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మా అమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ గారు. అండ్ సో తలుపు లేదు, కిటికీ లేదు, లోపల మనిషి ఉన్నాడు, ఎవరై ఉన్నారు? ఇందుకి ఏంటి అంటే, ఎగ్గండి కోడిగుడ్డు, సో గుడ్ అన్నమాట. గుడ్డు లోపల తలుపు లేదు, కిటికీ లేదు, లోపల ఒక ప్రాణి ఉంది కదా, అదే అన్నమాట ఆన్సర్ గుడ్డు. సో చాలామంది సో అండ్ లోపల బేబీ అండ్ లైక్ దట్ ఆలోచించారనమాట, కాదు ఎగ్ అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు 85% కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో స్వీట్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ సో ఈరోజు 3 క్వశ్చన్స్ తోటి బిందాస్గా, కొంచెం తెలిసినట్టుగా, కొంచెం తెలియనట్టుగా, కొంచెం క్రిటికల్గా, కొంచెం ఫన్నీగా, అలా అలా గడిచిపోయింది మన మనసుని మనసై. సో మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తూ నేనైతే మన మనసును మంచకైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ తోటి టాటా గుడ్ బై చెప్పేస్తున్నాను. ఇంకా 8 o'clock అండ్ డూ ఎట్లా కలుసుకుందాం. అండ్ మీరు ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ ఇప్పుడైతే మీకోసం RX 100 నుంచి ట్రాక్ అయితే వినిసేద్దాం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: నాలో నీకు నచ్చిందేంటి?
6: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
5: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
6: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఎల్లుండి నుంచి 30 వరకు 3 రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఆదివారం అయినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణంగా పనిచేయనున్నాయి. అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం లింక్ శాఖలు పనిచేసేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. విజయవాడలో దశాబ్దాల క్రితం ఇచ్చిన ఎన్టీఆర్ పట్టాలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ క్రమబద్దీకరణ పట్టాలను ఈ నెల 30న

రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపిణీ చేయనున్నారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో గడ్డిపాడులో రైల్వే పైవంతనకి కేంద్ర గ్రామీణ పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. కడప విమానాశ్రయంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. టెర్మినల్ భవన నిర్మాణ పనులతో పాటు పార్కింగ్, ల్యాండ్స్కేపింగ్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్టంలోనే ప్రప్రథమంగా కర్నూలు ఎయిర్పోర్టులో ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ అందుబాటులోకి రావడం చారిత్రాత్మకమని రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. కర్నూలు విమానాశ్రయం వేదికగా ఈరోజు ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ ఘనంగా ప్రారంభమైంది. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ఎక్సైజ్ శాఖ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మద్యం సిండికేట్లు లేకుండా చేస్తున్నామని స్పష్టం చేశారు. విశాఖ నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద మీ పోలీస్ మీ ఫ్రెండ్ డిజిటల్ ఫిర్యాదుల కియాస్కును రాష్ట హోంమంత్రి బంగళపూడి అంత ప్రారంభించారు. శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్లైన్ బుకింగ్పై భక్తుల నుంచి వస్తున్న సందేహాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ సాంకేతికంగా అత్యంత పటిష్టంగా ఉందని, అయితే అందుబాటులో ఉన్న టికెట్ల కోటాకు మించి దాదాపు 9 రెట్లు అధికంగా డిమాండ్ ఉండటమే సమస్యకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది. క్షణాలు టికెట్లు అయిపోవడాన్ని వ్యవస్థ వైఫల్యంగా భావించవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని రేపల్లే, బాపట్ల, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాల కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలసు పాదసారథి, మంత్రి అనగాన సత్యప్రసాద్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పాదసారథి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో కలిసి పనిచేసేలా సమన్వయ కమిటీలు వేశారని, ఈరోజు సమావేశమై కార్యాచరణపై చర్చించినట్లు తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ ఇద్దరితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: City FM 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చాం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందా. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
3: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
2: అవునా? ఎంత?
3: ఎంతంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
2: ఓ, ఇంకా?

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి FM
0: 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

భారతి ఎఫ్ఎం 101.3. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 8 గంటల దాటి 30 నిమిషాలు కావస్తోంది. అండ్ మరికొద్ది క్షణాల్లో విశాఖపట్నం నుంచి ప్రసారమవుతున్న జాతీయ వార్తలు వింటారు తెలుగులో.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. సాంకేతికత వినియోగంలో భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని కె

0: కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఖాతాదారుల సౌకర్యార్థం రేపు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు, గ్రామాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు విస్తృతంగా మెరుగుపడడంతో పాటు దేశవ్యాప్తంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటూ ఆత్మనిర్భరత సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వారణాసి నుంచి వడ్ నగర్ వరకు పర్యటిస్తున్న సేవాయాత్రికులతో ఆయన దృశ్య మాధ్యమం విధానంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రజలందరి భాగస్వామ్యం, కృషి ఉన్నప్పుడే వికసిత భారత స్వప్నం సాకారమవుతుందని అన్నారు. వడ్ నగర్ తనకు జీవన విలువలను అందించిందని, కాశీ ఆ విలువలకు సేవను జోడించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్ల నివాసాలకు బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు నేరుగా వెళ్లనున్నారు. అక్కడే వారి నుంచి అవసరమైన పత్రాలను సేకరించి వాటిని ఈసీఐ నెట్లో అప్లోడ్ చేస్తారని కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. న్యూఢిల్లీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ఓటర్లను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ముఖాముఖి విచారణకు పిలవరని ఈసీ స్పష్టం చేసింది. బీహార్, పశ్చిమ బెంగాల్తో సహా దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ సంఘం ఏకగ్రీవ ఆమోదంతోనే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎస్ఐఆర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు పునరుద్ఘాటించింది. ఖాతాదారుల సౌకర్యార్థం రేపు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాంకు యూనియన్ల సమాఖ్య ఈ నెల 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సమ్మెకు ముందు వారాంతపు సెలవులు రావడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రేపు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎంతో అనుసంధానమైన శాఖలు, కరెన్సీ చెస్లు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు రిజర్వ్ బ్యాంకు అనుమతి ఇచ్చిందని ఆర్థిక శాఖ తెలిపింది. కేరళం భవిష్యత్తుకు బ్లూ ఎకానమీ అపారమైన అవకాశాలను అందిస్తుందని, సహకార రంగం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కేరళంలోని కుందరా వద్ద నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉండేదని, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే దీనికి సాకారం చేసిందని తెలిపారు. ఈ నిర్ణయం దేశంలోని రైతులకు ఎంతో మేలు చేసిందని పేర్కొంటూ,
1: దేశ్ కే సభీ కిసానో కా ఔర్ కోఆపరేటివ్ సెక్టర్ సే జుడే హువే సభీ లోగో కా ఏక్ మాంగ్ థా कि केंद्र में कोऑपरेटिव मिनिस्ट्री बने, मगर वो पूरा नहीं होता. नरेंद्र मोदी जी ने कोऑपरेटिव मिनिस्ट्री बनाकर देश के ग्रामीण विकास, कृषि विकास और विमेन एम्पावरमेंट के लिए बहुत बड़ा कदम उठाया.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చార్ధామ్ యాత్రను రేపటి వరకు నిలిపివేస్తున్నట్టు ఉత్తరాఖండ్ రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ స్థానిక యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే యాత్రను తిరిగి పునరుద్దరిస్తామని వినోద్ కుమార్ సుమన్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పిల్లల్లో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని కేవలం ప్రజారోగ్య సమస్యగానే కాకుండా వారి రక్షణ

భద్రతకు సంబంధించిన ప్రధాన అంశంగా పరిగణించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. బాధితులకు న్యాయపరమైన రక్షణ, అవసరమైన సహాయ సహకారం

0: జీవితాన్ని గడిపేలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని సూచిస్తూ,
1: Children are not merely future citizens, they are equally citizens of today. They are entitled to safety, dignity, education, care, and the opportunity to grow. Restoring childhood must therefore mean more than preventing substance abuse. That whenever childhood is threatened, there is always a pathway back to safety, dignity, belonging, and hope.
0: భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందుకోసం సాంకేతికత, ఆవిష్కరణల విస్తృత వినియోగం అవసరమని ఆమె స్పష్టం చేశారు. చెన్నైలో ఈరోజు జరిగిన ఐఐటి మద్రాస్ అలుమ్ని అసోసియేషన్ సమావేశంలో మాట్లాడిన ఆమె, ఉన్నతమైన ఆర్థిక వృద్ధి రేటు ఆత్మనిర్భర భారత్, వికసిత భారత్ లక్ష్యాలను వేగవంతం చేస్తుందని, అయితే అందుకు అన్ని వర్గాల కృషి అవసరమని పేర్కొన్నారు. దేశంలో స్టార్టప్ల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోందని కొనియాడిన కేంద్ర మంత్రి, సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలు అన్ని రంగాలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విస్తరించాలని పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ అందించే విస్తృత అవకాశాలను అందిపుచ్చుకుంటూనే దానివల్ల ఎదురయ్యే ముప్పును సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పిలుపునిచ్చారు. గ్రీసు విదేశాంగ మంత్రి జార్జ్ గెరాపెట్రిటిస్తో కలిసి అంతర్జాతీయ శాంతి భద్రత, సముద్ర భద్రతపై ఏఐ ప్రభావం అనే అంశంపై న్యూయార్క్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వసనీయమైన సాంకేతిక వ్యవస్థల నిర్మాణం, మానవ వనరుల సామర్థ్యం పెంపు, ఆర్థికాభివృద్దికి ఏఐని ఉపయోగించుకోవడంపై న్యూఢిల్లీ డిక్లరేషన్ ఇదివరకే స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో కబడ్డీ పురుషుల మహిళల విభాగాల్లో భారత జట్లు స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. పురుషుల ఫైనల్ పోలులో భారత్ 40-34 తేడాతో ఇరాన్ను ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల ఫైనల్లోనూ భారత జట్టు 37-34 తేడాతో ఇరాన్పై విజయం సాధించింది. కబడ్డీతో పాటు అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్ విభాగాల్లో కలిపి భారత్ నేడు ఒక్కరోజే 7 పతకాలను గెలుపొందింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 30కి చేరగా పతకాల పట్టికలో 10వ స్థానానికి చేరుకుంది. వాతావరణం. ఈశాన్య మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్దగల రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 7 రోజుల పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. సాంకేతికత వినియోగంలో భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 8 గంటలు దాటి 40 నిమిషాలు కావస్తోంది అండ్ ఇప్పటి వరకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతున్న జాతీయ వార్తలు విన్నారు అండ్ మనం కంటిన్యూ చేస్తున్నాం డ్యూయట్ డ్యూయట్ అండ్ ఇప్పుడైతే మీకోసం ఆనంద్ చిత్రం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేసేద్దాం. ఈ సాంగ్ కేఎం రాధాకృష్ణన్ అండ్ శ్రేయ ఘోషల్ పాడారు. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూసి 9 గంటల దాట 5 నిమిషాలకు అవస్తుంది. అండ్ మనం ఉన్నాం మధుర స్వరాల్లో. బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడైతే మీకోసం ప్రేమ చిత్ర నుంచి బ్యూటిఫుల్ ట్రాక్, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చిత్ర గారు పాడారు, అండ్ ఆత్రేయ గారు సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: చేస్తూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తట్టుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 9 గంటలు దాటి 40 నిమిషాలు అవుతుంది. అంటే మనము నామ్మ మధుర స్వరాలు బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే మీకోసం గీతాంజలి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ ఎస్ జానకి గారు పాడారు. అండ్ వేటూరి గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
0: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
2: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 10:27 అవుతుంది అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం వినిపించిన రాగాల్లోనికి. అండ్ వినిపించిన రాగాలు ఫస్ట్ మీకోసం వస్తున్న పాట గండికోట రహస్యం చిత్రం నుంచి. ట్రాక్ అయితే వినేసేద్దాం. ఈ సాంగ్ పి సుశీల గారు అండ్ ఎల్ఆర్ ఈశ్వరి గారు పాడారు అండ్ సి నారాయణ రెడ్డి గారు సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మనమున్న మధురస్వరాల్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం అండ్ ఇప్పుడైతే మీకోసం ఇద్దరు అమ్మాయిల చిత్రం అని చెప్పి సుశీల గారు పాడారు అండ్ దాశరథి గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

సమయం 11 గంటలు దాటి 10 నిమిషాలు కావస్తోంది. ఇప్పటివరకు ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో ఇంగ్లీష్లో వార్తలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్జ్లపై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5 గంటల 55 నిమిషాలకు మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.

0: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి.
1: స్వర్గానికి వంతన నాటకం కథామూలం డాక్టర్ మధురాంతకం నరేంద్ర, నాటకీకరణ శ్రీ వల్లూరు శివప్రసాద్, దర్శకత్వం గంగోత్రి సాయి, నిర్వహణ బి జయప్రకాష్. ఇందులో పాల్గొన్నవారు బహదూర్ శ్రీ వివి స్వామి, రాఘవరెడ్డి శ్రీ వివి లక్ష్మయ్య, బదరి శ్రీ గంగోత్రి సాయి, పాచాసాహెబ్ శ్రీ రంగనాయకులు, విలియమ్స్ శ్రీ కట్టా ఆంథోనీ, డాక్టర్ శివాజీ శ్రీ శేషగిరి, షాహుల్ శ్రీ సత్యనారాయణ, సోమరాజు శ్రీ రామచంద్రారెడ్డి, వెంగళరెడ్డి శ్రీ వినోద్. స్వర్గానికి వంతన నాటకం.

డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి. ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో కాశీ మజిలీ కథలో మీనాక్షమ్మ కథ శ్రీమతి ఎం పద్మావతి బృందం వారిచే తంబురు కథ వింటారు.

ఒక స్వర్గ జగతులు సంతాంగస్థాను ఒక ప్రాణనాదాన్ని ఆ అమ్మ కేదారిక వర్మ వద్దకొచ్చి అమ్మా కవిదేవి నోవులోస్తున్నాను తల్లిని అయ్యా కేదారిక వర్మ నోవైనా ఏడు ఒక్క రాత్రులు ఏడు ఒక్క పగుళ్ళు అయ్యా శిరస్సు.

తొమ్మిది రోజులు పూజ చేసే అమ్మవారి ప్రత్యక్ష మాయ అమ్మా చిన్నదాన భక్తి నేను మెచ్చుకున్నాను, ఏమి కావాలో కోరుకోమా అమ్మా. కోరుకోమన్నప్పుడు ఒక కొడుకు నోపిటనో

గలీ దేవి కిలకిల నవ్వేనమ్మా, నువ్వు అడిగిన దాని ఒక కొడుకును ఒక బిడ్డను అడగలే. బిడ్డలో బిడ్డలో అని ఒక 7 దపాలు అన్నావు కాబట్టి అయ్యా 5 మంది కూతుళ్ళు, అయ్యా ఇద్దరు ఒక మగ పిల్లవాళ్ళు, 7 మంది బిడ్డలు పుడుతున్నారని ఆ మహాతల్లి ఒక దీవిచ్చి కళలో మాయమైపోయిందట. 7 ఒక ఖర్జూర ఫలాలు దోషిట్లో పడిపోయాను. ఆ తల్లి ఒక మీనాక్షమ్మ, మధురమనగా తేనె, మధురమనగా బెల్లము, ఇలాంటి మధురాలు కలుపుకొని సంతానాలు భోంచేశానండి. అయ్యా ఈ కాలం చిత్రకాలం, ఈ కాలంలో భగవంతుడు 9 మాసాలు పెంచారు. ఆ రోజుల్లో 9 గడియలు, మాటన్నా ఒకటే, ముచ్చం బద్దలు వేసాము ఒకటి. ఆడ తప్పరండి పలిగి బంకరు అబద్ధం ఆడేవారు కాదట. ఆ 9 గడియల్లో ఆ మీనాక్షమ్మ గర్భాన ఆ 7 మంది ఒక బిడ్డలు ఏ విధంగా జన్మిస్తున్నారు.

పిల్లలట మీనాక్షమ్మ గర్భాన్ని జన్మించారట. మీనాక్షమ్మ బిడలేని తల్లి కాబట్టి ఎంతో ప్రేమ చేత ఏడు ఒక ఉయ్యాల్లో అల్లిపించి చక్కని ఒక దాసిల చేత బంగారు ఒక ఉయ్యాల్లో పాజాగ పుష్పాలు పోసి ఆ ఒక్క ఏడు మంది పిల్లల

అయ్యా ఏమి చేశాను ఒకనాడు మందున ఏడు మంది పిల్లలు ఒక వదిన గారు చూసింది, అమ్మా చూసావా నా భర్త గారు ఈ పిల్లల ఒక తల్లి అన్న చెల్లెళ్ళు వాళ్ళమ్మ నాన్న మరణమైపోయారు. వెళ్ళినప్పుడు వాళ్ళమ్మ ఏం చెప్పింది, ఆయన కుమారుడా ఇద్దరు కాబట్టి నువ్వు మీ చెల్లెలు ఎక్కడ లేదు ఒక ఆస్తి ఉంది, ఆయన ఉక్కు గిన్నెలతో సైతంగా బంగారు ఒక బొమ్మలతో సైతంగా అయ్యా నువ్వెంత తీసుకుంటావు, ఆడపిల్ల మగవాడన్న భేదం లేకుండా చెరి ఒక సమానంగా మంచమని చెప్పిందట వాళ్ళమ్మ. అయ్యా చెప్పగానే ఏనాడు రాసిన పత్రాలు ఉన్నాయి, ఆ పత్రాలు బట్టి అన్నయ్యా చెల్లె ఒక సగం ఇచ్చాను, అన్నగారు ఒక సగం తీసుకున్నాడు. ఎప్పుడైతే తీసుకున్నారు వీరు ఒక కాశీ మజిలి పట్టణములు ఏడు మంది ఒక బిడ్డల తల్లి ఆ మహారాణి చేస్తే వెయ్యి రూపాయలుగా ఉన్నది.

0: అష్టయ్యనా ఉపగినతో సైతం అన్నగారు వచ్చి చెల్లెకు పెట్టాను. ఆ చెల్లయ్య నాడు మర్చిపోయాడు. అయ్యా ఇలాగ రాజుగారు చక్కెర ఒక రాజ్యం వెళ్తున్నాడు, అయ్యా రైతులు మలుపుతున్నాడు, పొలాలు లేని వారు పొలాలు ఇస్తున్నాడు, అన్నం లేని వారు అన్న సత్రాలు పెడుతున్నారు, ఎంతో అందంగా రాజ్యం వెళ్తున్నాడు కాశీపురి మహారాజు. ఇలాగ రాజ్యం వెళ్ళగా ఒకనాడు రోజు మందున అయ్యా ఎక్కడ లేని ఒక్క కరువు వచ్చిందట. పైనుంచి బాగా అగ్గిన వర్షం వచ్చింది. ఆ అగ్గిన వర్షానికి పండే పంటలు మలమల మాడిపోయాయి. అయ్యా పర్వతాలు కూలిపోతున్నాయి, ఊరంతా ఏడేళ్ళ కరువు వచ్చిందట.
1: అవును,
0: పచ్చని గడ్డ చూద్దామంటే కనపట్టవలే, కూతులు బాయిలు ఎండిపోయాను. అంత ఒక్క కరువులోన ఏడు మంది ఒక బిడ్డలతో అమ్మనాక్షమ్మ చూశానమ్మా. మనమే తింటాం కాదు, మన బోటోళ్ళు ఎంతమంది భోంచేయాలి. ఈ ఆస్తి ఉండి నాకు కూడా వస్తుందా? ఆ ఉన్నలేని ఒక ధన ధాన్యం ధాన్యం కొట్టు బద్దలు కొట్టి ధనం కొట్టు బద్దలు కొట్టి దోషులతో వరహాలు దోషులతో ముత్యాలు.

రాజువారి కళ్ళ చూశాను, చేసుకున్న ధర్మం వేసాడు అనక పదార్థం అని. ఆ మహారాజు గారే, నీళ్లు లేని వాళ్ళ నీళ్ల సత్రాలు, అన్నం లేని వారికి భోజనాలు, రాజుగారి యొక్క కాశీ.

ఉండలేదని, అయ్య వర్షాలు కురవలేదని, పాడి పంట మాడిపోయిందని శిస్తు కట్టడం మానేశాం. ఒప్పుకోమండి, మా శిస్తు మీరు కట్టాలని వచ్చారట. అయ్యా రాగానే రాజుగారు కొంత సైన్యాన్ని తీసుకొని ఆ శిస్తు కట్టానికి వెళ్లిపోయాను. మహారాజు గారు ఎప్పుడైతే వెళ్లిపోయాను, నేను అమ్మవారు ఒక మహారాణి, ఆ మీనాక్షమ్మ, ఆ ఏడు మంది ఒక బిడ్డలు, 10 సంవత్సరాల పిల్లలైపోయారండి. ప్రతి పిల్లలు సంవత్సరం ఎదుగుతున్నారు. ఆ ఉండలేని ఒక ధాన్యం అంతా కరిగిపోతుంది, ఆ ధనం అంతా కరిగిపోతుంది. అయ్యా ఆ పూట కూడా గింజలు కూడా లేవట్టు.

కావో ఏం చేస్తున్నా మాకు తెలియదు కానీ మా పిల్లలతో మేము ఊళ్ళో ఉండలేమమ్మా. మా తింటాక మాకు అన్నం లేదు, కట్టిన వస్త్రం లేదు అమ్మ, మేము వెళ్ళిపోతామని ఆ ఊళ్ళో జనమందరి కొడవళ్ళు చేత పట్టుకోని, కత్తులు చేత పట్టుకోని, అయ్యా మూటలు చేత పట్టుకోని దేశాలంబడి వెళ్ళుతున్నారా, దేశాలంబడి వెళ్తున్నారట. మా రాణి చూసింది, అయ్యో ఊళ్ళో జనం ఉంటే నేను కూడా ఉండేదాన్ని, మా ఊళ్ళో ఎవరు ఉండలేదు, నా 7 మంది పిల్లలతో నేను ఎందుకు ఉండాలి, నా భర్త గారు కూడా ఇక్కడ లేడు కదా, మహారాణి వెగ మీనాక్షమ్మ ఆ 7 మంది పిల్లలు ఎంత పెట్టుకోని వాళ్ళ అమ్మగారు ఉన్న ఊరికి ఆ మధుర ఒక పట్టణానికి అయ్యా ఎప్పుడైతే వస్తుందో ఆ వచ్చే ఒక దారిలోన ఆ 7 మంది ఒక పిల్లలు ఓ అమ్మ చిరిపోయిన బట్టలు ఉన్నాయి ఆ పిల్లలు ఒక ఎరబోసుకొని ఆ

ఎక్కడ లేనే కనబడిపోతున్నారా? భగవంతుడు ఆ చెట్టు కాడికి వెళ్ళి చెట్టును పట్టుకున్న కాయ మాయమైపోతుంది, నీళ్ల కాడికి వచ్చి దోషుడులు నీళ్లు పట్టుకున్న నీళ్లు మాయమైపోతుంది. అదంతా ఎవరి శాపమో తెలియదు. అమ్మ 7 మంది పిల్లలు తీసుకొని ఆ రోజుల్లో కబళ్ళు లేవు, బస్సులు లేవండి.

గారి పట్టణాన్ని చేరుకున్నది మీనాక్షమ్మ. మీనాక్షమ్మ చేరుకుని ఏమంటుంది, నాయన బిడ్డలారా, అమ్మ కూతుళ్ళలారా, అమ్మ మీకేం భయం లేదు, మా వదిన గారు లక్షాధికారి, అయ్యయ్యో సక్క మా అన్నయ్య ఉన్నాడు, అమ్మ మా వదిన ఉన్నది, ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ

అమ్మా ఆడబిడ్డ, తిరునాళ్ళకు వచ్చావమ్మా. అయ్యయ్యో నా తల్లి, అమ్మా నా ప్రేమ గల్ల ఆడబిడ్డ, మీ అన్నగారు ఒక ఇంట్లో లేడు, వచ్చినవా తల్లి అని ఆ 7 మంది పిల్లల్ని అయ్యా దగ్గర తెచ్చుకొని చూసిందట. చూసి ఒకరోజు 2 రోజులు బాగానే చూసింది పాప. ఎవరిని? ఆడబడుసు పిల్లల్ని. 3 రోజులు అయిపోయాక నాయన ఆమెకి మనసులో అపరిబుద్ధి పుట్టాను. ఈ దుర్మార్గురాలు నా భర్తతో సాటిగా ఒక గిన్నె కూడా పంచుకొని అత్తగారింటికి వెళ్ళింది. మళ్ళా ఈనాడు బిడ్డలు పుట్టారా మా ఇంటికి వచ్చింది. అయ్యా ఈ బిడ్డలు కొండి పెట్టాలంటే ఎంత ఒక ఖర్చు అవుతున్నది, ఉన్నదంతా వీళ్ళే తినిపోతే నాకు రేపు కాడ పిల్లలు పుడతారు, మా పిల్లలు ఒక ఏమి తినాలని దురువాలోచన చేత దుష్టబుద్ధి చేత 4వ రోజు కల్లా అమ్మా ఆడబడుసా ఇంట్లోనే బియ్యము లేవమ్మా. గింజ కూడా లేదు. మీ అన్నయ్య తాళాలు వేసుకొని వెళ్ళిపోయాడు. తాళాల చేతులు నా దగ్గర లేవమ్మా. ఎలాగమ్మా వదిలే, అన్నం లేకపోతే వద్దు కాని కాస్త సోళ్ళన్నా పెట్టు అమ్మలు కాసుకుంటా. అయ్యో ఆడబిడ్డ, సోళ్ళు అమ్మలు కావాలంటే సోళ్ళు ఒక దిరట్లో పోసి ఇసురుకోవాలి, లేకపోతే 100 రూపాయలు దోనివక దంచాలి. అలానే వదినే అనగా 2 సీర్ల ఒక సోళ్ళు ఇస్తే ఆ సోళ్ళు ఒక రోట్లో వేసి రోగలు చేత పట్టుకో. ఏనాడ ఒక దంచిన విల్లాలు కాదు, తన 7 మంది బిడ్డల కోసం.

శాస్త్రి మంటేసి బాబురావు పోసి రెండు షేర్ల ఒక్క సోళ్ళు అంబల గాయంగానే నోటుగాని పెట్టుకునే సమయాన కుదిరి గారు ఒక తొందరగా వచ్చి ఆ అంబలు తీసుకొని అయ్యాకి ఏదో తొట్టు గబుక్కు దమ్మలించేదట. రోజుకి 12 సార్లు వండి 12 సార్లు నోటికి ఆహారం పెట్టుకున్నా కూడా చేసపోయి ఒక పారబోసేదట. ఆ కఠినస్త్రాలు ఒక వదిన మా అన్న ఎప్పుడు వస్తాడో అని వెయ్యి గళ్ళు పెట్టుకొని

ఆ పిల్లలు ఎవక ఒంటికి స్థానం లేదు, కంటికి నిద్ర లేదు, కడుపు లేదట. ఏడు మంది ఒక బిడ్డల తల్లి, వాళ్ళమ్మ గుర్తుకొచ్చి ఏమంటుంది, అమ్మా కన తల్లి.

అంటే నీ తల్లి లేదు, కడుపు కూడా వండము లేదు, అమ్మ వంటి కూడా లేదు, నీ పాపి గర్భానా ఏడు మంది పెళ్ళేలా కన్నామని ఆ ఏడు మంది పిల్లలైనా కంటికి పుట్టడంతా తల్లి లేనే.

చెప్పినట్ట, అయ్యో నా భర్త గారు ఎప్పుడు వస్తారు, ఆయన మా రాజ్యానికి ఎప్పుడు వెళ్ళిపోదా, ఆ మీనాక్షమ్మ భర్త కోసమే బెదురు చూసా. భర్త గారి కరలోకొచ్చి దండమయ్యా కాశీపురి మహారాజా, అయ్యో ఎంత లేసము ఆస్తిమంతులము బలమంతులము, దాదా మన 7 మంది బిడ్డల బాధ నేను చూడలేను, రావయ్యా తొందరగా ఇంటికని

ఒక భర్తగా దిగ్గునా లేశాను. అయ్యో దైవమా, ఏదాడు ఒక నా భార్య కల్లేకి రాదు. అయ్యో నా భార్య ఎంత కష్టం పడుతుందో, ఎంత ఒక బాధపడుతున్నదో, వెళ్ళిపోతానని ఆశిస్తు.

మంది బిడ్డల తల్లి, అమ్మవారు ఒక మీనాక్షమ్మ. బిడ్డలు ఎలాగున్నారండి? కంటి ఒక నిద్ర లేదు, కడుపు ఒక అన్నం లేదు, ఒక రోజు రెండు రోజులు కాదు, అయ్యా నెల రోజుల దాకా ఆ పిల్లలు నోరు ఆసకపోయాను, తల అట్ట కట్టకపోయాను, కొంటుకున్న గుడ్డ సిద్ధిపోయిందట. వదిన వద్దకు వచ్చి ఆ బిడ్డలు ఒక

నీ ఆస్తి ఏం చేసుకున్నావు? నీ ధనమంతా ఎవరు పాలు చేశావు? నీ ధనమంతా దాన ధర్మం చేసి మా ధనానికి ఆశ్రయించావా? మా ఇంట్లోంచి వెళ్తావా ఎల్లవా అని అయ్యేసి కొడాలు పట్టుకొని పడపడా

ఎంతో మంది అట అయ్యా ఇళ్ళ తీసుకెళ్తుంటే రానంటుంది అమ్మ మా అన్న అన్న ఫోన్ చేయి తల్లి మా అన్నగారు ఉంచుకొని మీ దగ్గర ఒక అన్నని అన్నానంటే మా అన్నగారితో మా వదిన రిపోర్ట్ ఏం చెప్తుందో ఏమిలాగా అయ్యా మా అన్నగారు పొరుగు పోతుంది నాకు అన్న వద్దు ఏమొద్దని అమ్మా పెడదంటే అడక దిన్నవదట ఎవరు పెట్టినా పిల్లలకు వద్దంటుంది ఆ అమ్మ కూడా ఇలాగంటుంది అయ్యా ఊరల్లా తిరిగి తిరిగి మా ఒక బాధ చేత పడుకోవటానికి సోటు ఎక్కడుందని ఏరింగ్లు కట్టేసి ఒక పెద్ద ఒక హాలిచ్చిందట ఆయాలో 7 మంది ఒక బిడ్డలు ఆ తల్లి ఒక

దాదా ఎక్కలేరు యువరాజులు వచ్చిన కోరి కోరి పెళ్లి చేసుకున్నావు. దాదా మన రాజ్యం వదిలిపెట్టావు. అన్న గారింటికి వచ్చాను. దాదా నువ్వు ఎప్పుడు వస్తావు? తెలుసుకోనాయమ్మా. ఎప్పుడైతే ఆ కొట్టంలో పడుకుందట, పడుకోగానే అమ్మ ఒక్కొక్క పిడుదు, ఏనుగులు కట్టే ఒక్క సీమలు, ఏనుగు కట్టే ఒక తేళ్లు, ఏనుగు కొట్టే ఒక పాములు, ఆ కొట్టినిండా అయ్యే ఉన్నాయట. ఇలానే పిల్లల మీదకి వెళ్ళి వెళ్ళిపోతున్నాయి. ఒక సీమన్నా కొడతాం లేదు, ఓ తేలన్నా కొడతాం లేదు. మహాభక్తురాలు, గవిదేవి భక్తురాలు, మీనాక్షమ్మ.

పూరి ఒక శివర పెద్ద ఒక నుయ్యి ఉంటే ఆ నూతిగాడికి వెళ్ళి వచ్చినమ్మ మీనాక్షమ్మ. సగం రాత్రినప్పుడు పగులు పిల్లలు చూసి అమ్మా అన్నం పెట్టమ్మా కాయలు వేద్దమ్మా ఏమన్నా పండుగ అడిగొచ్చి చెట్టు ఒక మామిడికాయలు ఉంటే ఒక పండు మీద ఒక చెయ్యి ఇస్తే కాయలన్నీ మాయమైపోతుంది. ఒక్కోరేటి కాడికి వెళ్ళి చెయ్యి పెడితే ఆ నీళ్ళది మాయమైపోతున్నాయి. ఇలాగ మహాతల్లి ఆ పిల్లలు మంచి ఒక మాటలు నాయన చుట్టుముట్టు మనం పడుకున్నాము నూతికాడ, తర్వాత మీ నాన్నగారు ఇదే దారి ఉంటే వస్తారు, మన రాజ్యాన్ని వెళ్ళిపోదాం కొడుకు అనగా సరే ఒక మంచి మాటని తల్లి ఒళ్ళు తలకాయ పెట్టి ఆ 7 మంది పిల్లలైనా అయ్యప్పచ్చ చుట్టుముట్టు పడుకున్నారు మంచి ఒక 1 గంట ఒక రేత్రి.

గారు వచ్చినట్ట. ఏమండి నాడా ఇప్పుడే వచ్చారా? ఏడు మంది పిల్లలకి నూతులు వేశారు బాబా, మంచి పని చేశావు. పిల్లలేని జన్మ మనకి ఎందుకని? ఆ భార్య భర్తలైన కాశీపురి ఒక రాజుగారు, అమ్మవారు ఒక మీనాక్షమ్మ చేతులు పట్టుకొని చుట్టూ ముట్టు తిరిగి చాలు మాకు ఒక బాధలు మేము పడలేము. అయ్యో సంతానం అంటే మాట్లా పెంచద్దా పెళ్లి చేద్దా వాళ్ళు పవంతుడా మాకు వద్దని ఆ రాజుగారు

నా చెల్లెలు కూతుళ్ళు వస్తే పక్కన ఆడన్న ఎంత అన్నం పెట్టలేదు, చిన్న బతకని ఇస్తానని రాదు గారైనా. భార్య చుట్టాలు, భార్య అక్క చెల్లెళ్ళు, భార్య అన్నదమ్ములు అందరు కేకేసి హిందూ భోజనాలని అక్క మేడలో భోజనాలు పెట్టాను. అయ్యా సంతోషంగా భోంచేస్తున్నారట. అమ్మాయి కన్నా రాదు గారు వచ్చి దుర్మార్గురారా నా మేనగోడల్ని నా చెల్లెల్ని పక్కనాడన్న నీ చేతుకుని నేను అన్నం పెట్టావా, మీ వాచేత కమ్మగా భోంచేస్తున్నా. ఆ రాజుగారి మెల్లగొచ్చి అక్క మేడకి అగ్గి పెట్టిన అయ్యా పైన భోంచేస్తున్నారు. గారులు బూర్లు తో తింటున్నారు పాపం. ఇక రాజుగారు అగ్గి పెట్టాను.

లక్క మేడం భోంచేసే వాళ్ళు నల్లగా మసి ముద్దలైపోయారండి. రాజుగారు దుర్మార్గు రాలా, నా తోడబుట్ట నావక చెల్లెల్ని అన్యంగా నువ్వు చంపేశావు, ఆ పాపం ఇంతటితో పోతుందే, నీకు ఇదే గత్యని రాజుగారు ఒక చూశాను. జన్మ నాకు వద్దండి, నా చెల్లె ఒక బాగుంటే నేను బాగుండాలి, ఆడపిల్ల సంతోషంగా ఉంటే పుట్టింటి వారే మంచిది, నా ఆడపిల్ల ఎంత బాధలు పడిందో అని రాజుగారు అయ్యా ఉన్న ఒక ధనధాన్యం పేదవాళ్ళ

మీరింతవరకు శ్రీమతి ఎం పద్మావతి బృందం వారిచే కాశీ మజిలీ కథలో మీనాక్షమ్మ కథ తంబూరు కథ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ గోళ్ల సత్యనారాయణ బృందం ఆలపించిన భజనావళి వింటారు.

0: 마나 손가락 하나
1: 인디라 만디라 박다 손다라 우르다야.